శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 22వ తేదీ శుక్రవారం శుభోదయం.

కె రామాచార్య బృందం ఆలపించిన దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

మే ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీ కామాక్షి అమ్మవారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజన కార్యక్రమంలోనే భాగంగా ఇప్పుడు వినండి శ్రీ ఇక్బాల్ హుసేన్ ఖాన్ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలాం.

0: ఇంతవరకు శ్రీ ఇక్బాల్ హుసేన్ ఖాన్ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలం విన్నారు. ఆకాశవాణి కన్నుల కేంద్రం సూక్తి సుధా ఈనాటి కార్యక్రమంలో శ్రీ షేక్ జాఫర్ బాషా గారి హితోక్తులు.
1: ఔజుబిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా ముహమ్మది వలి ఆలి సయ్యిదినా ముహమ్మది ముబారక్ వసల్లం. భక్త మహాశయులారా, ముస్లిం సోదరులారా, దివ్య ఖురాన్ గ్రంథము హదీసుల ఆధారంగా సేకరించి అల్లాహ్ పేరుతో సూక్తులను సందేశాలను వినిపిస్తున్నాను. హదీస్ నెంబర్ 57-58లో అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చారు, మానవులారా, మీ వద్దకు మీ అల్లాహ్ తరపు నుండి మీకు హితోపదేశం చేయు గ్రంథం వచ్చింది. ఆ గ్రంథం మీ హృదయ రోగులకు నివారణ వంటిది. సత్కర్మలు, మంచి కార్యములు చేయువారికి గ్రంథం ఒక మార్గదర్శిని మరియు ఆదరించే వ్యక్తులకు కారుణ్యప్రదాయిని అని ఓ దైవ ప్రవక్త ఈ విషయాన్ని ప్రజలకిలా తెలియజేయండి అల్లాహతాలా స్వయాన ప్రవక్త గారికి తెలియజేశారు. జనులు ఎవరైతే దైవ గ్రంథాన్ని పఠిస్తున్నారో, ప్రార్థన వ్యవస్థ నెలకొల్పుతారో, వారికి మా తరపున పుణ్యఫలము ఇవ్వబడుతుందని అల్లాహతాలా తెలియజేస్తున్నారు. ఆయత్ నంబర్ 21లో ఖురానే షరీఫ్ గ్రంథం ఎంత మహిమ గల గొప్పదనం కలదంటే, ఒకవేళ మేము ఈ ఖురాను ఏదేని ఒక పర్వతముపై అవతరింపజేసినా ఆ పర్వతములో ఖురాను అర్థము చేసుకునే శక్తి కలిగి ఉన్నట్లయితే ఆ పర్వతం అణిగిపోయి పగిలిపోనంటున్నారు అల్లాహతాలా. ఖురాన్ గ్రంథం యందు అల్లాహతాలా మనకు నిత్యం అవసరమగు పనులు పూర్తి చేసుకున్నటకు, అనారోగ్య సమస్యలు తీర్చుకున్నటకు, షైతాను బారి నుండి తప్పించుకున్నటకు, నరక ప్రాప్తి నుండి రక్షింపబడి స్వర్గప్రాప్తి పొందుటకై చిన్న చిన్న ఆయత్తులు అంటే వాక్యములు, సూరాల్లాంటి మంత్ర పఠనము చేయుటకు మార్గము సూచించారు పవిత్ర ఖురాన్ గ్రంథమందు అల్లాహతాలా. హజరత్ మువాజ్ ఇబ్నే జబల్ రజీ అల్లాహు అన్హు గారి ఉల్లేఖనము, ప్రవక్త గారు మువాజ్ ఇబ్నే జబల్ రజీ అల్లాహను గారి చేయి పట్టుకుని, ఓ మువాజ్, అల్లాహ్ సాక్షిగా నేను మిమ్మలను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కావున మీకు వారసత్వం సలహాగా అంటే నిత్యము మీరే కాదు మీ తర్వాత తరములకు కూడా ఉపయోగపడే విధంగా నమాజు తర్వాత ఈ దువాను తప్పక పఠించుము. అదేదనగా, అల్లాహు

0: ఇన్ని అలా జిక్రిక వా షుక్రిక వా హుస్ని ఇబాదతిగా, అనగా ఓ అల్లా, నాకు మీ నామస్మరణలోను మీ కృతజ్ఞత సలుపుట ఎందును మరియు మీ యొక్క ఆరాధన నమాజు చేయుట ఎందును సహాయం చేయమని ఈ మంత్రం యొక్క అర్థము. నిత్యము మనం పఠించే మంత్రములలో మనకు స్వర్గప్రాప్తి పొందుటకు మరొక అత్యుత్తమ సూర మంత్రము. హజరత్ ఉమా మహ్ రజి అల్లాహును గారు ఉల్లేఖనము ప్రకారముగా సల్లల్లాహి అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు. ప్రతి ఫరజ్ నమాజు తర్వాత ఐతల్ కుర్చీ పఠించుట వలన ఆ వ్యక్తికి సరాసరి స్వర్గలోక ప్రాప్తి కలుగునని తెలియజేస్తున్నారు. ఈ ఐతుల్ కుర్చీతో పాటు హుల్హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యులద్ వలం యకుల్లహు కుఫ్వన్ అహద్ ఈ సూరాను కూడా చదవమని ప్రవక్త గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప పరమార్థము విశిష్టత గల ఈ దువాను దైవ ప్రవక్త రసూలుల్లాహి సల్లం వారు నమాజు చదివిన తర్వాత ప్రతిసారి చదివేవారని, ప్రవక్త గారితో పాటు మేము కూడా ఈ దువాను చదివేవారమని హజరత్ అబూ అయ్యూబ్ రజి అల్లాహు అన్హు గారు తెలియజేశారు. హజరత్ ముస్లిం ఇబ్నే హారిస్ తమామి రజి అల్లాహు అన్హు గారు ఇలా తెలియజేస్తున్నారు, రసూలుల్లాహి సల్లం అలైహి వారు నాతో రహస్యంగా ఇట్టు చెప్పిరి. నీవు మగరీబ్ నమాజు ముగించుకున్న తర్వాత అల్లాహుమ్మ అజిర్ని మినార్ అను ఈ ఆయత్ను మంత్రమును 7 సార్లు చదవండి. అర్థమేమనగా, ఓ అల్లా నన్ను నరకము నుండి రక్షింపుమని అర్థం. ఈ మంత్రమును నీవు పఠించిన ఎడల అదే రాత్రి ఒకవేళ మరణము సంభవించినచో నీవు నరకము నుండి రక్షింపబడేదవని, అదే దువాను ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత పఠించినచో అదే రోజు నీకు ఒకవేళ మరణం సంభవించినచో నరకము నుండి రక్షింపబడేదవని సల్లల్లాహు అలైహి వసల్లం గారు వక్కాణించి చెబుతున్నారు ఈ హదీసులో. ప్రవక్త గారు రహస్యంగా ఈ విషయం ఎందుకు చెప్పారంటే వినేవారి మనసులో దానికి ప్రాముఖ్యత ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు.
1: మరింతవరకు శ్రీ షేక్ జాఫర్ పాషా గారి సూక్తి చదవిన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు. Yeah.

0: శ్రీ చైతన్య నుండి.
1: విచక్షణ రహితంగా రసాయన ఎరువులను వాడడం వల్ల భూమిలో ఉన్న జీవరాశుల సమతుల్యత దెబ్బతిని భూములు నిస్సారమై ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. రైతులు సులభంగా లభ్యమయ్యే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల మొక్కల శాకీయ భాగాలు బాగా ఎదిగి అనేక రకాల చీడపీడల బారి నుండి పంటలలో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవడం కోసం తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కలకు అందించే ప్రామాణిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రియ ఎరువులను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి సేంద్రియ ఎరువులలో ముఖ్యమైనది వర్మి కాంపోస్ట్. వానపాము లేదా ఎర్రాల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, ఈ వానపాములు వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుని విసర్జించిన పదార్థాలను వర్మి కాస్టింగ్ అని, వీటి ద్వారా తయారైన ఎరువులను వర్మి కాంపోస్ట్ అని అంటారు. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వర్మి కాంపోస్ట్ తయారీ విధానం చూసినట్లయితే మనకు పనికిరాని వ్యర్థ పదార్థాల నుండి వానపాముల ద్వారా జీవన ఎరువు తయారు చేయుటకు భూమి పైపొరలో ఉండే రకాలను ఎంచుకోవడం లాభదాయకం. ఇవి భూమి పైపొరలోనే ఉంటాయి కనుక వీటిని నేరుగా పడే వర్షము సూర్యరశ్మిల బారి నుండి రక్షించడానికి పాక లేదా చవకగా లభించే తాటాకులు ఉపయోగించి షెడ్ తయారు చేసుకోవాలి. 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు అవసరమైనంత పొడవుతో బెడ్స్ తయారు చేసుకోవాలి. దీనికి గాను కడప బండలను ఉపయోగించవచ్చు. ఇసుక పగిలిన ఇటుక ముక్కలతో 5 సెంటీమీటర్ల మందముతో బెడ్ అడుగున వేసుకుంటే ఎక్కువైన నీరు భూమిలోకి ఇంకడమే

కాకుండా వానపాములు నేలలోనికి పోకుండా అడ్డంగా ఉంటుంది. బెడ్కు బెడ్కు మధ్య కనీసం 2 అడుగుల ఖాళీ ఉంచినట్లయితే నీరు చల్లేందుకు, అలాగే వానపాములకు గాలి సోకేందుకు వీలుగా ఉంటుంది. తర్వాత 2 నుంచి 4 అంగుళాల మందం వరకు కుళ్లిన వ్యర్థ పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి. బెడ్డింగ్ మెటీరియల్గా కుళ్లిన కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, వరిగడ్డి, కలుపు మొక్కలను వేయవచ్చు. దీనిపైన 2 నుంచి 4 అంగుళాల మందాన కుళ్లిన పశువుల ఎరువును వేయాలి. ఇలా సుమారు 12 అడుగుల మందం వరకు పొరలు పొరలుగా వేసి నీళ్లు చిలకరించాలి. 48 గంటల తర్వాత ఒక చదరపు మీటరుకు 1000 వానపాములు చొప్పున బెడ్స్పై వదిలి వీటిపైన 6 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలను వేసి చివరిగా బెడ్పై గోనె సంచులతో కప్పి ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ పోయినట్లయితే సుమారుగా 6 నుంచి 8 వారాల్లో నాణ్యమైన వర్మీ కాంపోస్టు తయారవుతుంది. మరి వర్మీ కాంపోస్ట్ తయారైనట్లు తెలుసుకోవడం ఎలా అని చూసినట్లయితే, ఎరువు నల్లగా ఉంటుంది, చాలా తేలికగా ఉండి ఎక్కువ వానపాములు గోనె పట్టాలకు అంటుకుని ఉన్నట్లయితే ఎరువు తయారైందని తెలుసుకోవచ్చు. కంపోస్టు నుండి వానపాములను వేరు చేయడం చూసినట్లయితే, కంపోస్టు తయారైన తర్వాత 2 నుంచి 3 రోజులు నీటిని చల్లడం ఆపేయాలి. అప్పుడు వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. తయారైన కంపోస్టును గోపురాలుగా చేసి 2 నుంచి 3 గంటలు ఉంచిన తర్వాత 3 మిల్లీమీటర్లు జల్లెడతో జల్లించి సంచులలో నింపి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. తర్వాత వానపాములను మరొక బెడ్కు మార్చుకోవాలి. కంపోస్టు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కంపోస్టు తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసినట్లయితే, గాజు ముక్కలు, ప్లాస్టిక్ లాంటివి వ్యర్థ పదార్థాలలో లేకుండా చూడాలి. బెడ్లో ఎల్లప్పుడూ 40 నుంచి 50% తేమ ఉండాలి. పదునైన పరికరాలను వాడరాదు. వానపాములకు గాయాలు తగలకుండా చూసుకోవాలి. ఎలుకలు, చీమలు, తొండలు తదితర పురుగు బారి నుండి రక్షించుకోవాలి. వర్మీ కాంపోస్టు ప్రయోజనాలు. వర్మీ కాంపోస్టు ఎరువుగా మిగతా సేంద్రియ ఎరువులతో పోల్చుకుంటే 40% పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు కావలసిన పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైటులను సమపాలల్లో ఉంది. మొక్కలను ఆరోగ్యంగా ఉంచి పురుగు మందుల ఆవశ్యకతను పరోక్షంగా తగ్గిస్తుంది. నేలను సారవంతం చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడతాయి. నేలను గుల్లబారేట్లు చేస్తాయి. అందుకే వీటిని జీవనాగలి అంటారు. నీటి పరిగ్రహణ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నాణ్యత, రంగు, రుచిగల ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ విఫణిలో మంచి ధర పొందేలా చేస్తుంది. ఈ కారణాల వలన వానపాములను రైతుల మిత్రులంటారు. వర్మీ కాంపోస్ట్ పోషకాలు 1 టన్ను వర్మీ కాంపోస్ట్లో సుమారుగా 15 నుంచి 30 కిలోల నత్రజని, 10 నుంచి 20 కిలోల భాస్వరం, 11 నుంచి 18 కిలోల పొటాసియం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సూక్ష్మ పోషక మూలకాలైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి, బోరాన్, ద్వితీయ పోషకాలైన కాల్సియం, మెగ్నీషియం, అలాగే గంధకం తగు మోతాదుల్లో అందిస్తుంది. వర్మీ కాంపోస్టు సాధారణ పైర్లు అన్నిటికీ ఎకరాకు 1 నుంచి 1.5 టన్నులు వేయవచ్చును. పండ్ల మొక్కలకు వయసును బట్టి 5 నుంచి 25 కిలోలు ఒక్కొక్క మొక్కకు 2 దఫాలుగా వేసుకోవాలి. పూల కుండీలకు 200 గ్రాముల చొప్పున వేసినట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. వర్మీ కాంపోస్టును అన్ని రకాల రసాయన జీవ సంబంధ ఎరువులతో కలిపి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. 1 ఆవు సంవత్సరమునకు 3.5 టన్నుల పేడను ఇస్తుంది. దీన్ని కాంపోస్టుగా మారిస్తే సుమారు 1.5 టన్నుల కాంపోస్టు తయారవుతుంది. ఇది 20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసియం అందిస్తుంది. అయితే ఇదే 3.5 టన్నుల పేడకు 7 టన్నుల వ్యర్థ పదార్థాలు, 30 టన్నుల మట్టి మొదలగు వాటితో వర్మీ కాంపోస్టు తయారు చేస్తే 40 టన్నుల వర్మీ గుళికలు తయారవుతాయి. ఇవి నేలకు 500 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసియం అందిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో టన్ను వర్మీ కాంపోస్టు 4 నుంచి 5 వేల రూపాయలుగా ఉంది. అయితే రైతు తన పొలంలో తయారు చేసుకుంటే టన్నుకు 1200 రూపాయలు ఖర్చు అవుతుంది.
కాబట్టి రైతు స్థాయిలో వర్మీ కాంపోస్టు తయారు

0: చేసుకుని వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాక రైతులకు సాగు ఖర్చులు ఆదా అయ్యి భూసార సంరక్షణ జరిగి నాణ్యమైన దిగుబడిని సాధించి సరైన గిట్టుబాటు ధరను పొందగలుగుతారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరమొచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: ఇంతటితో నటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కాస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort, those who have come successfully in the examinations with a colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్

0: పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ
1: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రులు కనిపెద్ద నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
4: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలెక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో నుంచి ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వాడిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12 స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా, అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ ని అన్ని విధానంగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్దికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

0: డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా, మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కన్నుల కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కన్నుల ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా జీవకారుణ్యం మానవతకు ప్రతిరూపం, శ్రీ సి విజయకుమార్ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ఇక 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ ఉదయం 8:30 వార్తా వ్యాఖ్య ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. అనంతరం 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. అనంతరం 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే వింటారు. ఇక 2:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సాయంత్రం 5:00 తలుపు తెరచి చూడు నాటిక వింటారు, రచన శ్రీ కెవిఎస్ కుమార్. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. అనంతరం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలో కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త కె లక్ష్మీప్రియ మరియు మహిళా రైతులు రాజేశ్వరమ్మ, మహేశ్వరమ్మ గారితో పరిచయం వింటారు. ఇంకా మార్కెట్ ధరలు, ప్రసార వివరాలు, ప్రకటనలు తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:00 జానపద

సంగీత కార్యక్రమంలో శ్రీ బి వెంకటేష్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 9:15 స్పాట్ లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈరోజు రాత్రి 9:30 హెలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ అండ్ సినిమా పాటల కార్యక్రమం వింటారు. అనంతరం 10:00 ఏకచిత్రగానం శీర్షికన అవునన్నా కాదన్నా చిత్రం నుంచి పాటలు. 10:30 అలనాటి మధుర గీతాలు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన లలిత గీతం.

మరింతవరకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కన్నుల కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతుంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే

0: ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: Great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
0: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్కు రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటెగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వేట నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం, హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. నలభై మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటన

లో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవేటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఈనాటి కాంతరేఖలు కార్యక్రమంలో పత్రిక సమాచారం తెలుసుకుంటారు. ఇంకా జీవకారుణ్యం మానవతకు ప్రతిరూపం శ్రీ సి విజయకుమార్ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం

నల్లమల జీవ వైవిధ్యానికి మారు పేరు. ప్రత్యేకించి పర్యావరణ పరిరక్షణకు ప్రతిబింబంగా నిలిచే పెద్ద పులులకు ఆవాసం. వందల ఏళ్ల నుంచే అడవి తల్లికి ఆదివాసీలే అండగా నిలుస్తూ ఉన్నారు. అటవీ శాఖ ఆవిర్భావానికి మునిపే అటవీ రక్షణలో చెంచులు కీలక పాత్ర వహిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఏ క్రూరమృగాలు సంచరిస్తాయి, అరుదైన వృక్షజాతులు ఎక్కడ ఉంటాయి అనేవి చెంచులు సులభంగా గుర్తిస్తారు. అడవుల సంరక్షణ పట్ల ప్రజల్లో బాధ్యతను పెంచాలి, అలాగే అటవీ శాఖ కృషికి ప్రజలు సహకరించాలి అని, ముఖ్యంగా విద్యార్థులు అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ డైరెక్టర్ ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ విఘ్నేష్ అప్పావు తెలియజేశారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదులకు ప్రతి సంవత్సరం నిర్వహించే ఏఐబి ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ మాక్ టెస్టును సమాయత్తం చేసేందుకు తాము ఈ నెల 30వ తేదీన ఒక మాక్ టెస్టును నిర్వహిస్తున్నామని ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికాంత ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మాక్ టెస్టు స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో 11:00 నుంచి 2 గంటల వరకు నిర్వహిస్తామని, న్యాయవాదులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పరీక్షల విభాగం కంట్రోలర్ డాక్టర్

జిల్లాలోని ఎయిడ్స్ నివారణ కార్యక్రమం అమలు చేస్తున్న స్వచ్ఛంద్ర సంస్థల పనితీరు మెరుగుపడాలని కర్నూలు DMNHO డాక్టర్ వై కామేశ్వర ప్రసాద్ ఆదేశించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓల్డ్ CLG లో ఎయిడ్స్ నిర్వహణ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు NGOలతో సమీక్షను నిర్వహించారు. రోజువారీ రిపోర్టులు ఆన్లైన్ చేయాలని, హైరిస్క్ వారిని గుర్తించి పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఇవేయకులము ఆలస్యమైతే NGOలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ SACS జాయింట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ప్రాజెక్టు మేనేజర్ వరకు ప్రతి పనిని ఆన్లైన్లో నమోదు చేయాలని, చాలామంది సిబ్బంది ఆన్లైన్లో నమోదు తక్కువగా ఉన్నాయని, వారి పనితీరు మెరుగుపడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాలలకు చట్టాలపై అవగాహన అవసరమని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు అన్నారు. గురువారం స్థానిక పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య బాల సదన్లో గురువారం ఫ్యాక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు, జాగృతి యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు పాల్గొని బాలలకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలలు ఏమైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1500 ఫోన్ చేయాలని సూచించారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల రూపురేఖలు మార్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్ రంగానికి ఆయన పునాదులు వేయడం వల్ల నేడు దేశంలో టెక్నాలజీ వ్యవస్థ దూసుకుపోతుందని అన్నారు. ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు అన్నారు. స్థానిక ప్రభుత్వ సామాజిక కేంద్రంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు ప్రతి గంటకు తగినన్ని నీళ్లు తీసుకోవడంతో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ORS, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండటం చాలా మంచిదని అన్నారు. ఎండలు అధికంగా ఉన్నాయని, వడదెబ్బపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ఉమా మహేశ్వరరావు ప్రసాద్ తెలిపారు. గురువారం ఓరుగల్లు మండలంలోని నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. వైద్యులు డాక్టర్ నందిని, స్టాఫ్ నర్సులు ఇతరులు పాల్గొన్నారు. నూతన ఆటో క్లైవ్ యంత్రంతో క్యాత్లాబ్ యూనిట్లో రోగులకు మెరుగైన సురక్షితమైన వైద్య సేవలు అందుతాయని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కార్డియాలజీ విభాగంలోని క్యాత్లాబ్ యూనిట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోక్లైవ్ యంత్రాన్ని సూపరింటెండెంట్ ప్రారంభించి మాట్లాడారు. క్యాత్లాబ్ ఆపరేషన్లో ఉపయోగించే వైద్య పరికరాలను, దుస్తులను అధిక పీడన, ఆవిరి ద్వారా 100% క్రిమిరహితంగా చేస్తుందన్నారు. ఆపరేషన్ల సమయంలో రోగులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఈ యంత్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. రైతు సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసిందని డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తం అన్నారు. గురువారం సి బెల్గల్ మండలంలోని కదంబహాల్ గ్రామంలో వీఆర్ఓ శేఖర్ అధ్యక్షతన

గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఈనాటి వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: సర్దుబాటైంది.
1: దేనికి?
0: చిన్ని ఫీజ్ కి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీవకారుణ్యం మానవతకు ప్రతిరూపం, శ్రీ సి విజయ్ కుమార్ గారి ప్రసంగం.
5: మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు, అందుకే మానవులను సంఘజీవులు అంటారు. మనమందరం సహకరించుకుంటూ ఒకరిపై ఒకరు ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తాం. జీవించడానికి అవసరమైన ఆహారాన్ని, దుస్తులను, నివాసాలను, రవాణా సౌకర్యాలను మొదలగు వాటిని సమకూర్చుకుంటాం. మరి జంతువులు ఎలా జీవిస్తాయి, ఏం చేస్తాయి, వాటి జీవన విధానం ఎలా ఉంటుందో. అడవుల్లో నివసించే ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏళ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా గీకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. గుంపులోని ఏనుగులన్నీ దీన్ని అనుసరిస్తాయి. మేత ఉన్న ప్రాంతానికి చేరుకొని కావలసినన్ని ఆకులు, చిన్న కొమ్మలను తింటాయి. మధ్యాహ్నానికి దగ్గరలోని నీటి వనరుకు చేరుకొని నీటిలో ఆనందంగా ఈదుతూ తమ పిల్లలకు ఈత నేర్పుతాయి. తొండంతో నీళ్ళ చల్లుకుంటూ ఆటలాడుతాయి. ఇలా ఏనుగులు గుంపులు గుంపులుగా నివసించడం వల్ల వాటి పిల్లల్ని రక్షించుకోవడం, ఆహారాన్ని వెతుక్కోవడం, శత్రువుల్ని భయపెట్టడం ద్వారా రక్షణ పొందడం వంటి ప్రయోజనాలు పొందుతాయి. ఏనుగుల జీవన విధానం ఈ విధంగా ఉంటుంది. సాధారణంగా మన ఇళ్లలో పెంచుకునే పెంపుడు జంతువుల గురించి మనందరికీ తెలుసు. అయితే అడవుల్లో లేదా వీధుల్లో ఉండే జంతువుల గురించి, వాటి జీవన విధానాల గురించి, అవి ఏం తింటాయి, ఎక్కడ ఉంటాయి, ఏమేం చేస్తాయి మొదలగు వాటి గురించి పిల్లలు మిత్రులతో చర్చించాలి. పెద్దలను అడిగి పాఠశాల గ్రంథాలయంలోని జంతువులకు సంబంధించిన పుస్తకాలను చూడాలి, టీవీలో చూడండి. మిత్రులతో కలిసి జట్లలో వీటిని గురించి మాట్లాడాలి. తెలుసుకున్న జంతువులు జీవన విధానం గురించి చర్చించి తెలుసుకోవాలి. కొన్ని జంతువులు ఒంటరిగా నివసిస్తుంటాయి. పెద్ద పులులు బాగా వేటాడగలవు. పులి పిల్లలకు పుట్టినప్పుడే వేటాడడం ఎలాగో తెలియదు కదా. పులుల గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించి వేటాడడం నేర్చుకుంటాయి. పులుల గుంపుతో వాటి పిల్లలు ఆటాడుకుంటూ అన్ని విషయాలు నేర్చుకుంటాయి. తెల్ల పులులు ప్రస్తుతం అంతరించి పోవడానికి కారణం ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్న జంతువులను, పక్షులను రక్షించుకోవడానికి ప్రభుత్వం అభయారణ్యాలను ఏర్పాటు చేసింది, సహాయ చర్యలు చేపట్టింది. వీటిని మన సంపదగా గుర్తించి కాపాడుకోవాలి. జంతువులు, పక్షులు సమూహంలో గుంపులుగా జీవిస్తుంటాయి. సమూహంలో ఉండటం వల్ల వీటికి శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. పిల్ల జంతువులు పెద్ద జంతువులను గమనిస్తూ వేటాడడం, శత్రువుల నుండి తప్పించుకోవడం, ఆహారాన్ని, నీటి వనరులను గుర్తించడం వంటివి నేర్చుకుంటాయి. పక్షులు కూడా సమూహంలోనే ఆహారం కోసం వెతుకుతూ ఎగురుతూ పోతాయి. పంటకొచ్చిన పొలాలు కనిపించగానే వాటిని ఎంత ఎత్తు నుండి కూడా గుర్తించగలుగుతాయి. ఆహారం కోసం, ఆశ్రయం కోసం కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసే శక్తి పక్షులకు ఉంది.

తమ ఆహారం కోసం పంట పొలాలు, తోటలు, వ్యవసాయ క్షేత్రాలు మొదలైన చోట్ల వెళ్తాయి. కొన్ని పక్షులు కీటకాలను, నీటిలోని చిన్న చిన్న ప్రాణులను, చేపలను తింటాయి. ఇందుకోసం సమీపంలోని వాగులు, నదులు, చెరువులు, కుంటలు, జలాశయాలకు చేరుకుంటాయి. ఇలా వెళ్ళేటప్పుడు పక్షులు గుంపులు గుంపులుగా వెళ్తుంటాయి. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్రంలో ఎగురుతున్న పక్షుల గుంపును రోజు చూసేవారు. అవి ఎలా ఎగరగలుగుతున్నాయో అని ఆలో

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్రంలో ఎగురుతున్న పక్షుల గుంపును రోజు చూసేవారు. అవి ఎలా ఎగరగలుగుతున్నాయో అని ఆలోచించేవారు. ఆ ఆలోచనలే ఆయన రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలమయ్యాయి. పరిశీలించడం, వాటి గురించి తెలుసుకోవడం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, అందుకోసం కృషి చేయడం వంటివి ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేశాయి. మనం కూడా పక్షులను, జంతువులను జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. జీవులన్నింటికీ నివసించడానికి నివాసాలు అవసరం. ఎండా, వాన, చలి నుండి రక్షణ పొందడానికి నివాసాలు అవసరం. మన చుట్టూ అనేక రకాల పక్షులు ఉన్నాయి కదా, మరి అవి ఎక్కడ నివసిస్తాయి? పక్షులు ఎంత అందంగా గూడు కట్టుకుంటాయో కదా, మనం నివాసాలు ఏర్పరచుకున్నట్టే పక్షులు కూడా నివాసాలను ఏర్పరచుకుంటాయి. కొన్ని పక్షులు చెట్లకు రంధ్రాలు చేసి వాటిలో నివసిస్తాయి కదా. అలా ఇంకా ఏవేవి చెట్ల తోరల్లో నివసిస్తాయి? ఆకులతో ఎంత అందంగా తయారు చేసుకుంటుంది దార్జీ పిట్ట, అంటే టైలర్ బర్డ్. ఈ పిట్ట దారాలతో ఆకులను అల్లి గూడు తయారు చేసుకుంటుంది. తల్లిదండ్రులు బడికి వెళ్లే పిల్లలకు చిన్న చిన్న రెమ్మలు, దారాలు, గడ్డిపోచలు, కొబ్బరి పీచు, బట్ట ముక్కలు, ఆకులు వంటి వాటిని సేకరించమని, వాటి సహాయంతో మీకిష్టమైన పక్షిగూడును తయారు చేసి ప్రదర్శించండి అని ప్రోత్సహించాలి. గూడు కట్టడం ఎంత కష్టమైన పను వారికి తెలియజేయాలి. పక్షులు వాటి గూడును కట్టుకోవడానికి చాలా కష్టపడతాయి. ఎంత నైపుణ్యంతో తమ గూడును కట్టుకుంటాయి. పక్షులు సాధారణంగా గడ్డిపోచలు, చిన్న చిన్న రెమ్మలు, దారాలు, వైర్లు, కాగితపు ముక్కలు, పీచు, బట్ట ముక్కలు, మెత్తటి నూలు, చెట్ల ఆకులను ఉపయోగించి గూడును తయారు చేసుకుంటాయి. రకరకాల పక్షులు రకరకాల గూళ్ళు కట్టుకుంటాయని తెలుసు. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్లను కడతాయి. అలా కట్టిన వాటిలో తనకిష్టమైన గూటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుకుతుంది. పక్షులు గుడ్లు పెట్టే సమయంలో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే ఆ పక్షులు గూడును వదిలేస్తాయి. మరోసారి గూడు పెట్టడానికి కొత్త గూడును కట్టుకుంటాయి. అవి గూడు కోసం ఎప్పుడు శ్రమిస్తూ ఉంటాయన్నమాట. కొందరు పిల్లలు చెట్లపైనున్న పక్షి గూళ్లను పడగొట్టడం, గుడ్లను పగలగొట్టడం వంటి పనులు చేస్తుంటారు. మన ఇంటిని కూడా ఎవరైనా పడగొడితే మనం ఎంత బాధపడతామో కదా. పక్షులు కూడా అంతే కదా. కాబట్టి పక్షి గూళ్ళు గుడ్లకు ఎలాంటి హాని చెయ్యరాదు. డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈయన పక్షులపై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి ఈయన చేసిన పరిశోధనలకు గాను అనేక అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. పక్షులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చెట్లను నరకడం వల్ల, పంట పొలాలపై పురుగుల మందులు చల్లడం వల్ల చాలా రకాల పక్షులు అంతరించిపోతున్నాయి. ఇటీవల కాలంలో చేసిన పరిశోధనలో సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల పిచుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలిసింది. పక్షులు అంతరించిపోతే కలిగే నష్టాలెన్నో. తేనెటీగ, అందరీగ వంటి కీటకాల గూళ్ళు కదిలిస్తే అవి వెంటనే మనుషులపై దాడి చేస్తాయి. వాటుకున్న కొండితో కుట్టి విషం లాంటి పదార్థాన్ని శరీరంలోకి పంపుతాయి. దీనివల్ల ఒక్కోసారి మరణించే అవకాశం కూడా ఉంది. అందుకే వాటి జోలికి పోరాదు. తేనెటీగలాగే చీమలు కూడా గుంపులు గుంపులుగా కలిసి జీవిస్తాయి. చీమలు చిన్నవైన వాటి జీవన విధానం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చీమలు సంఘజీవనంలో ఆదర్శప్రాయులు. అవి పనులను విభజించుకొని క్రమశిక్షణతో పనిచేస్తాయి. చీమలు కూలి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటిని రక్షించుకోవడం, చీమ పిల్లలకు చీమలకు అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి. చీమలు వాటి గూడును మట్టితో చిన్న చిన్న పుట్టలుగా కట్టుకుంటాయి. గూడులో ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో రకమైన పనికి వాడతాయి. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. కొన్ని రకాల చీమలు వాటి గూడు నుండి దూరంగా వెళ్లే సమయంలో ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని వదులుతూ పోతాయి. ఆ వాసన ఆధారంగా అదే దారి వెంట తిరిగి గూడును చేరుకుంటాయి. చీమలు ఒకదానికొకటి ఎదురైనప్పుడు తలలు తాకించుకోవడం, అవి అలా ఎందుకు చేస్తాయి? చీమలు ఆహారం దొరికే చోటు గురించి వెళ్లే దారి ఒకదానికొకటి సమాచారం ఇచ్చుకుంటాయి. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. చీమతో పాటు కీటకాలన్నింటికి

ఆరు కాళ్ళుంటాయి. చీమలకు వాటి తల ముందు భాగంలో రెండు పిల్లర్స్ ఉంటాయి. ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. చీమలాగే తేనెటీగలు కూడా గుంపులో నివసిస్తాయి. పని విభజన కూడా ఉంటుంది. ఏనుగులు, పులులు, కోతులు వంటి జంతువులు, పక్షులు సమూహాలుగా జీవిస్తాయని తెలుసుకున్నాం కదా. అలాగే మనుషులు కూడా కలిసిమెలిసి జీవించడం అవసరం. ఒకరికొకరు పనుల్లో సహాయం చేసుకోవడం, సమస్యలు వచ్చినప్పుడు కలిసి చర్చించుకోవడం వంటివి చేయడం వల్ల ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు, అనుబంధాలు పెరుగుతాయి. జంతువులు కూడా మనలాంటి ప్రాణులే. వాటిని హింసించకూడదు. వాటి అవసరాలు గుర్తించి ప్రతిరోజు వాటికి కావలసిన ఆహారం అందించాలి. జంతువులను బాధించకూడదు. పక్షులకు గింజలు వేయాలి. జంతువులను, వాటి పిల్లలను బాగా చూసుకోవాలి. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లను జీవవైవిధ్యం అంటాం. ప్రకృతిలో పనికిరానిది కానీ హానికరమైనది కానీ ఏదీ లేదు. అడవిలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి జీవి ఇతర జీవులతో సంబంధం కలిగి ఉంటుంది. భూమి మీద నివసించే ప్రతి జంతువుకు జీవించే హక్కు ఉంది. భూమి మీద నివసించే జంతువులని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. అందుకే ప్రతి జీవిని కాపాడడం మన బాధ్యత. మొక్కలపై, జంతువులపై మనుషులు ఎలా ఆధారపడి జీవిస్తున్నారో, మానవులు విచక్షణ కోల్పోయి అడవులను నరకడం, జంతువులను వేటాడడం వంటి చర్యల వల్ల ప్రకృతిలో సమతుల్యత నశించి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. భూమి మీద ఉండే వివిధ రకాల మొక్కలు, జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. కాలువలో సాగే నీరు, వాగులలో ఉండే చేపల వంటివి కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి కదా. మన చుట్టూ ఉండే మొక్కలు, జంతువులు, పక్షులు, కొండలు, వాగులు, నదులు, పర్వతాలు, సముద్రాలు వంటివన్నీ జీవవరణంలో భాగమే. వేటి ప్రత్యేకత వాటిదే. ఈ భూమి మీద అన్ని రకాల జంతువులు, చెట్లతో పాటు మనిషి కూడా జీవవైవిధ్యంలో ఒక భాగం. మనుషులు, మొక్కలు, జంతువులు వాటి ఆవాసాలలో, ఆహారపు అలవాట్లలో, శరీర నిర్మాణాలలో ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ఈ ప్రత్యేకత వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. జీవవైవిధ్యంలో భాగమైన వివిధ జీవరాశులు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. నీరు, గాలి, ఆహారం, నివాసం ఇలా ప్రతి విషయంలో జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. కలుషిత వాయువులైన కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మొదలైనవి వాతావరణంలో మార్పులకు కారణమవుతాయి. ఇవి జీవవైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయి. దీనివల్ల గాలి, నీరు, ఉష్ణోగ్రతలు, సముద్ర జీవులు, సముద్ర నీటి మట్టాలు మొదలగునవి ప్రభావితమవుతాయి. చాలా జీవరాశులు వాతావరణంలో కలిగే ఆకస్మిక మార్పుల ఫలితంగా అంతరించిపోతున్నాయి. మనం చూస్తున్న ఈ జీవవైవిధ్యం అనగా రకరకాలైన చెట్లు, జంతువులు, పక్షులు, కీటకాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది మనం జీవించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. దీనివల్ల అవసరమైన ఆహారం, ఇంధనం, ఔషధాలు, కలప, పండ్లు, పంటలు, జల జీవులు, సూక్ష్మజీవులు మునగునవి లభిస్తున్నాయి. నాగరికత, నాగరీకరణ, పారిశ్రామిక విప్లవం, మానవుని స్వార్థం కారణంగా ఎన్నో చెట్లు, మొక్కలు, జంతువులు, వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. జీవజాతులు అంతరించిపోతున్నాయి. జీవవైవిధ్యం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ ప్రాణులన్నీ వాటి చుట్టూ ఉన్న సజీవ నిర్జీవ పరిసరాలపై ఆధారపడతాయి. కొండలు, వాగులు, నదులు, సముద్రాలు మొదలైన వాటి సహజ స్థితికి మార్పు కలిగించేలా మనిషి ప్రవర్తిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల భూమిపై ఉన్న ప్రాణులు అంతరించిపోతున్నాయి. అన్ని జీవులకు జీవించే హక్కు ఉంటుంది. దీన్ని కాపాడాలి. జీవవైవిధ్యాన్ని కాపాడాలంటే మొక్కలు పెంచడం, జంతువులన్నిటి పట్ల దయ కలిగి ఉండడం, నీటిని కలుషితం చేయకుండా ఉండడం, ప్రకృతి సంపదను నాశనం చేయకుండా ఉండడం జరగాలి. జీవవైవిధ్యాన్ని కాపాడినప్పుడే మనిషి మనగడకు ఇబ్బంది ఉండదు. లేదంటే ముందు మనిషి మనుగడ కూడా కష్టమవుతుంది.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మంగళవాద్యాలు మిన్నల్ది మోగెనమ్మా, వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజు చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజు కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
8: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
9: ఓబ్లేజన్నా, సరుకుల పట్టి ఇచ్చింది కట్టినావా?
10: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
9: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
10: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
9: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
11: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
12: కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు ప్రత్యేకతంటే ఒకసారి చూద్దాం. ఈరోజు నేషనల్ డే ఆఫ్ ఎమన్ జరుపుతున్నారు. ఇక ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా అవతరించిన రోజు 1942 సంవత్సరం May 22 రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా అవతరించింది. దీనిని డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అని వ్యవహరిస్తారు. ఈ ద్వీపాన్ని గతంలో సిలోన్ అని పిలిచేవారు. ఇక ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. ఐక్యరాజ్య సమితి May 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ప్రకటించి పాటిస్తోంది. భూమిపై 20 కోట్ల జీవజాతులున్నాయి. వాటి మధ్య ఎంత వైవిధ్యముందో అంత సంబంధమూ ఉంది. సృష్టిలో ఏ

జీవరాశి అత్యధికత కలిగిన ఆధిక్యత లేనిది కానీ కాదు. ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. మనం ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాం. ప్రకృతి లేనిది మనిషి జీవితం లేదు. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అవతరించినా అది మిగతా ప్రాణులపైన జీవిర అలాగే తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ముప్పు కలిగిస్తుంది. అడవుల్ని నరికివేస్తుంటే క్రూర మృగాలు జనవాసుల్లోకి వచ్చేస్తున్నాయి. పిచ్చుకలు కనిపించకుండా పోవటం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అందువల్ల మనం ప్రకృతిని అవసరానికి మించి వాడటం కానీ, వనరుల్ని దుర్వినియోగం చేయటం కానీ, వికృతమైన జీవన విధానం అవలంబించటం కానీ వదిలివేయాలి. మనిషి జీవనశైలిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవాలి. రసాయనాల వాడకం తగ్గించి జంతువుల్ని మొక్కల్ని పరిరక్షించుకుని జీవ వైవిధ్యతను కాపాడుకోవాలి. అదే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం. ఇంకీరోజు రాజా రామ్మోహన్ రాయ్ గారి జయంతి. ఆధునిక భారత సమాజానికి పునాదులు వేసిన రాజా రామ్మోహన్ రాయ్ 1772 సంవత్సరం మే 22వ తేదీన బెంగాల్లో జన్మించారు. బెంగాలీ, సంస్కృతం, పర్షియా, గ్రీకు, లాటిన్, హెబ్రూ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులైన రాయ్ వేదాలు, క్రైస్తవ, ఇస్లాం మత గ్రంథాలతో పాటు ఆధునిక పాశ్చాత్య ఆలోచన విధానాలు కూడా కూలంకషంగా పరిశీలించారు. భారతదేశ గతాన్ని లోతుగా పరిశీలించి హిందూ సంఘంలోని మూఢ నమ్మకాలు, మత క్రతువులు, విగ్రహారాధన, కుల వ్యవస్థ అస్పృశ్యతలను ఖండించారు. 1815లో ఆత్మీయ సభ పేరుతో వీరు ఏర్పరిచిన సంస్థ 1828 నాటికి బ్రహ్మ సభగాను, 1829 నాటికి బ్రహ్మ సమాజంగాను రూపుదాల్చింది. వీరు స్త్రీలను దిగువ శ్రేణి వ్యక్తులుగా చూస్తూ చదువు, పునర్వివాహం, ఆస్తి హక్కులు వారికి లేకపోవటాన్ని నిరసించారు. భర్తతో పాటు చితి ఎక్కి మరణించే సతీ సహగమనం అనే క్రూర దురాచారాన్ని గవర్నర్ జనరల్ చేత నిషేధింపచేశారు. వీరు భారతీయ, పాశ్చాత్య విధానాలను రెండింటినీ సమర్థించారు. చీకటిలో ఉన్న భారత సమాజానికి వెలుగులు నింపిన భారత తొలి సామాజిక సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్. ఈయన 1833 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన కన్నుమూశారు. ఇది ఈనాటి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత.

0: కార్యక్రమంలో ఇప్పుడు రకరకాల రంగులతో ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రంగుల్లో లభించే పళ్ళు కూరగాయలు తీసుకోవటం ద్వారా వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని వైద్యులు తెలియజేస్తున్నారు. జపాన్ దేశీయులు రోజుకు కనీసం 9 రకాల పళ్ళు కూరగాయలు తీసుకుంటారు. ఒక రకం పండే ఎక్కువ మొత్తంలో తినే కన్నా వివిధ రకాల పండ్లు కొంచెం కొంచెంగా తీసుకోవటం అంటే తినడం ద్వారా చాలా మంచిది ఆరోగ్యానికని చెబుతున్నారు. కమలాఫలం, గుమ్మడి, చిలగడ దుంపలు, క్యారెట్లు తదితరాల నుంచి మనకు బీటా కెరటిన్ లభిస్తుంది. రోజు ఆరెంజ్ కలర్ ఆహార పదార్థాలు ఏవైనా తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది అని చెబుతున్నారు. ఎందుకంటే బీటా కెరటిన్ రోగ నిరోధక శక్తిని పెంచే పోషక పదార్థాన్ని చెప్పొచ్చు. కాబట్టి డాక్టర్లు పేర్కొనేటువంటి కనీసం రోజుకు 1 క్యారెట్ అయినా తినండి, మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని పదే పదే చెప్తారు. పర్పుల్ కలర్, మనము పర్పుల్ కలర్ అనగానే మనకు గుర్తొచ్చేది ద్రాక్ష, నేరేడు. ఇప్పుడు ఎండాకాలం, చక్కగా నల్ల ద్రాక్ష అలాగే నేరేడు పళ్ళు కూడా చౌకగా విరివిగా దొరుకుతాయి. కాబట్టి నేరేడు, నల్ల ద్రాక్షల నుంచి లభించేటువంటి కొన్ని పదార్థాలు క్యాన్సర్ కారకాలపై పోరాడి చేసి ఆ వ్యాధి రాకుండా చేస్తుంది. ఎవరైతే రోజు నల్ల ద్రాక్ష తింటారో వారికి జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుందని కూడా తేలింది. ఇక ఆకుపచ్చ రంగుకు వచ్చేసరికి కూరగాయలు, పళ్ళ నుంచి ఎండోల్ఫ్ అనేటువంటిది మనకు లభిస్తాయి. ఇవి క్యాన్సర్ కారక రసాయనాలతో పోరాడటం ద్వారా ఆ రోగం రాకుండా చేస్తాయి. అందుకనే జామ పండ్లు తింటే సరి అని చక్కగా తెలియజేశారు. ఇక ఎరుపు, గులాబీ రంగు విషయానికి వచ్చే టమాటాలు, బీట్రూట్ల నుంచి లభించే లైకోపెన్ క్యాన్సర్ రాకుండా మనకు ఇది కాపాడుతుంది. ముఖ్యంగా వీటి వాడకం వల్ల బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్లు రాకుండా ఉంటుంది. కాబట్టి పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం మొదలుపెట్టాలి అని డాక్టర్లు, మనము ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వారిని సంప్రదించినప్పుడు మనకు చెప్పేటువంటి ఈ సలహా. కాబట్టి మరి విరివిగా లభించినప్పుడు ఏ కాలంలో లభించే పళ్ళను వాటిని తీసుకుంటూ అందులో ఇప్పుడు చెప్పినటువంటి రంగులను బట్టి తెలుపు, ఆరెంజ్, పర్పుల్, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ ఇలా ఏ రంగుకు సంబంధించిన ఆహార పదార్థాలు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఈనాటి ఆరోగ్య సూత్రం.
1: ఎక్కడ బిందనండి, నీళ్లు మోరలేకపోతున్నాయి.
2: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.

0: వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
1: రేపటి కాంతరికల కార్యక్రమంలో బాలికల స్నేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎయిమ్స్ఎం గురించి శ్రీమతి ఎస్ ముంతాజ్ బేగం గారి ప్రసంగం వింటారు. ఇంతతో ఈనాటి కాంతరికల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 వార్తా వ్యాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35 అభిరుచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: International Big Cat Alliance Summit, scheduled to take place in New Delhi on the June 1st, postponed. Railway urges passengers to remain alert and immediately report any suspicious activity or individual on railway premises on helpline number 139. Calcutta High Court orders setting up special team of CBI to probe hushing up charges in RJ Kar rape murder case. Pulwama terror attack mastermind Hamza Burhan killed by unknown gunmen in Pakistan-occupied Jammu and Kashmir. U.S. Secretary of State Marco Rubio says Washington is ready to sell as much energy as India is willing to buy. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లిథోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీకండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లిథోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు. నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్టిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని $23.2 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యం.

0: ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, అభిరుచి మీరు కోరే సినిమా పాటలు. అభిరుచి కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరిన సినిమా పాటలు వినాలనుకుంటే ఉత్తరాలు రాయండి. అభిరుచి కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, బళ్ళారి రోడ్, కోడుమూరు రోడ్, కర్నూలు, పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా అంకురం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. సికింద్రాబాద్ బోడిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుంచి సకుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, రేణుక, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్రీజ, లలిత, అభిలాష్ వారి మిత్రులు మరికొందరు. కర్నూలు శ్రీరామనగర్ నుంచి షేక్ మొహిద్దీన్ సహెబ్, ఫాతిమాబి, షేక్ షావలి, రెహమాన్, ఫక్రుద్దీన్, మాబి, మెహబూబ్ బాషా, మహబ్బీ వారి కుటుంబ సభ్యులు.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట చిక్కడు దొరకడు చిదరు నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకట్, కృష్ణ, సురేఖల, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింగారావు, వసుంధర, బేబీ దేవేందర్, రితిక, భవ్యశ్రీ, భానుశ్రీ, రింకి, లావణ్య వారి మిత్రులు మరికొందరు. వనపర్తి జిల్లా విపినగల్ల మండలం కల్వరాల నుంచి చెంచల, విష్ణువర్ధన్, శాంతి, సంతోష్, కార్తిక్, చిట్టి, సత్యమ్మ, లావణ్య, హిమవర్షిణి, అమృతవర్షిణి, నరసింహారెడ్డి, బాలకృష్ణయ్య, సత్యనారాయణ, బలరాం, నరేష్, రామ్, శైలజ, శిరీష, రాధ, సునీత, లలిత, రమణ, రవికుమార్, శ్రీనివాసులు, పెంటయ్య, శ్రీనివాసులు, రాఘవేంద్రరావు, రాజు, కురమయ్య, బాలకృష్ణ, కృష్ణ.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, గీతం సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి చిత్రం క్రిమినల్. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ వారి మిత్రులు మరికొందరు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయపురి కాలనీ నుంచి వనమశేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేల, భన్న, దశరథ, వనజ, బాలు, నరసింహ, ఇంకా మొహమ్మద్ సనతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రసాక్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత చిటకింద ప్లేడర్ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట స్వరాలు సమకూర్చిన వారు ఇళయరాజా వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్నూలు అరోరా నగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పాలిక, రవిచంద్ర, దివ్య, మద్దయ్య, సాలమ్మ వారి కుటుంబ సభ్యులు మరికొందరు, కర్నూలు పీకేఎం నుంచి మద్దయ్య, శాలమ్మ, దివ్య

అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి. కార్యక్రమంలో తర్వాత దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో మమతా మోహన్ దాస్ తో కలిసి ఆలపించిన సిరివెన్నెల గీతాన్ని వినిపించమంటూ రాకే చిత్రం నుంచి కోరుతున్నారు శ్రోతలు. వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య చింటి వారి

కుటుంబ సభ్యులు మరికొందరు. జోగులమ్మ కొత్తూరు జిల్లా ఇటికెల మండలం వల్లూరు నుంచి రాజగోపాల్, సువర్ణ, నాగమ్మ, హర్షవర్ధన్, వివేకవర్ధన్, మార్తమ్మ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. వెల్లుర్తి మండలం రామలకోట నుంచి బాషా, మొబిన్ బేగం, అబ్దుల్ మన్నా, సైమా, మెహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలు

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత రాజసింహం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట రాజ్ కోటి సంగీత నిర్వహణ వినిపించబడి కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోని రవి అరుణ విజయ్ కుమార్ కీర్తన నాగిరెడ్డి అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మరికొందరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ వారి కుటుంబ సభ్యులు

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి కార్యక్రమంలో తర్వాత ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో సందీప్ సునీత ఆలపించిన కులశేర్ సాహిత్యం రామ్మ చిలకమ్మ చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతపూర్ నుంచి లక్ష్మయ్య బాలేశ్వరమ్మ శివశంకర్ భరత్సింహ యమున లుమిని కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెల తేజ అధీర త్రివర్ణ చేతన్ సింహ విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు మరికొందరు అలంపూరు ఇంద్రమ్మ కాలనీ జోగులమ్మ గద్దోల జిల్లా నుంచి కోరుతున్నారు. దేశమే సందీప్ ప్రదీప్ ప్రవీణ్ నవీన్ రాహుల్ డేవిడ్ వినీ దేవరాజు కళ్యాణి ఆనంద్ చినారి కీర్తన మహిమ నాగమ్మ మేరమ్మ చంద్రకళ ఇస్తిరి ఆరాధ్య సరోజమ్మ.

0: రే బజారే,
1: అయ్యా
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.

0: కుట్టండి.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి ఓ పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. రాజన్న శిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనిష్విని మహిత, రేవంత్ మహేశ్విన్, లావణ్య, నరేష్, మల్లవ్వ, చంద్రయ్య, సీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా వారి కుటుంబ సభ్యులు మరికొందరు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజని, నాగనాథ్ గుప్తా, మాణిక్యరావు, సుధీర్, పోలేరయ్య, బండారు, త్రిమూర్తులు, గుప్తా, భాస్కర్రావు, రవికుమార్, ఈశ్వర్ వారి మిత్రులు

0: ఊరుకోండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఊళ్ళు ధర పట్టుకోండి, అందరికి వస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి వీటూరి సాహిత్యం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించిన పాట రక్త సింధూరం చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదిని లక్ష్మీనారాయణ, విజయ అభినయ సైకిరణ్, వెంకటేశ్వర్లు రామకృష్ణయ్య, ఈశ్వర్ లక్ష్మయ్య, కుమరయ్య, గంగాధర శ్రీనివాస్, భిక్షపతి వారి కుటుంబ సభ్యుడు, మరికొందరు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదారు గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనితి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్.

0: que canta Vela y canta Seba para mí yo va.
1: ఓ ఇంటివాణి చేస్తాను కానీ

0: పొద్దుతో నచ్చేది మంతా అత్తరంగా ఒక్కటి పండుగడయే నిబ్బరంగా నిప్పు ఇడు ఉండనిదయే ఈ సంధ్య వేళ నా జాలి కథ విన్నావా
1: ఈ కంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తా.

మరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు. ఆకాశవాణి కన్నుల కేంద్రం. చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఈ అంశం గురించి మాటలు చెబుతూ పాటలు విందాం. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. భూమిపై ఉన్నటువంటి ప్రతి జీవరాశి అలాగే ప్రకృతి వ్యవస్థల ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకు ప్రతి సంవత్సరం May 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం.

0: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. భూమిపై ఉన్నటువంటి ప్రతి జీవరాశి అలాగే ప్రకృతి వ్యవస్థల ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకు ప్రతి సంవత్సరం May 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. బయోడైవర్సిటీ అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఇంకా వాటి సహజ పరిసరాల వైవిధ్యం, ప్రకృతి సమతుల్యత, మానవ జీవనం మరియు పర్యావరణ రక్షణకు జీవ వైవిధ్యం అనేది అత్యంత కీలకమైనది. ప్రపంచంలో జీవం కొనసాగటానికి బయోడైవర్సిటీ ప్రధానమైన ఆధారం. మనం తీసుకునేటువంటి ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి, ఉపయోగించేటువంటి ఎన్నో ఔషధాలు అన్నీ ప్రకృతితో మరియు జీవ వైవిధ్యంతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు, ఇంకా మానవ నిర్లక్ష్యం వల్ల అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్పై అవగాహన పెంచుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత అవసరమైనది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ప్రకృతి పరిరక్షణ యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి ఈరోజు గుర్తు చేస్తారు. అందుకే ఇది ప్రత్యేకమైన రోజుగా గుర్తింపు పొందింది.
1: రాజాయ నమః, గజరాజాయ.

జీవ వైవిధ్యం భూమిపై జీవనానికి ప్రధాన ఆధారం. ప్రకృతిలో ప్రతి జీవి ఒక ప్రత్యేక బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఒక జీవరాశి అంతరించిపోతే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. బయోడైవర్సిటీ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనకు ఆహార భద్రత, పరిశుభ్రమైన గాలి, శుద్ధమైన నీరు, వాతావరణ నియంత్రణ, వ్యవసాయ అభివృద్ధి, ఔషధాల తయారీ, పర్యావరణ సమతుల్యత. మనిషి జీవితం పూర్తిగా ప్రకృతి వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. అందుకే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రతి దేశానికి అత్యంత అవసరమైన బాధ్యతగా మారింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. మానవ చర్యల వల్ల అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. వీటి వల్ల మనకు ప్రధాన ముప్పులు ఏర్పడుతున్నాయి. అవేంటంటే ముఖ్యంగా అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణ మార్పులు, అక్రమమైన వేట, పరిశ్రమల విస్తరణ, నీటి కాలుష్యం, రసాయనాల అధిక వినియోగం. ఈ సమస్యలు కొనసాగితే భవిష్యత్తులో అనేక జాతులు పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ మరియు నేచర్ కన్జర్వేషన్ కార్యక్రమాలు అత్యవసరంగా మారిపోయాయి.

జీవ వైవిధ్యం పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అడవులు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇది క్లైమేట్ బ్యాలెన్స్ను కాపాడటానికి సహాయపడుతుంది. చెట్లు వర్షపాతం చక్రాన్ని నియంత్రిస్తాయి. పక్షులు మరియు జంతువులు ప్రకృతి వ్యవస్థలను సమతుల్యంగా ఉంచుతాయి. సూక్ష్మజీవులు నేల సారాన్ని పెంచుతాయి. ప్రతి జీవరాశి ప్రకృతి వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఒక జీవి లేకపోతే మొత్తం ప్రకృతి వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో బయోడైవర్సిటీ ఎంతో కీలకమైంది. తేనెటీగలు మరియు ఇతర పరాగ సంపర్క జీవులు పంటల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. వివిధ రకాల మొక్కలు నేల సారాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి. సహజ జీవరాశులు కీటకాలను నియంత్రించటంలో మనకు ఉపయోగపడతాయి. జీవ వైవిధ్యం తగ్గిపోతే వ్యవసాయ ఉత్పత్తి కూడా ప్రభావితమవుతుంది. అందుకే సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం బయోడైవర్సిటీ ఎంతో అవసరం.

విద్యార్థులకు జీవ వైవిధ్య దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. విద్యార్థుల్లో ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ పెంచేందుకు ఈ దినోత్సవం ఎంతో ఉపయోగపడుతుంది. చిన్నప్పటి నుంచి ప్రకృతి పరిరక్షణ విలువలను నేర్పించడం ద్వారా భవిష్యత్తులో మంచి పర్యావరణ సంరక్షకులను తయారు చేయవచ్చు. పాఠశాలల్లో బయోడైవర్సిటీపై ఎస్సే కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ మరియు సైన్స్ ప్రాజెక్ట్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రకృతి మరియు జీవరాశులపై ప్రేమ పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించడానికి విద్యార్థుల పాత్ర ఎంతో కీలకం.

జీవ వైవిధ్యం లేకుండా భూమిపై జీవనం సాధించటం అసాధ్యం. అందుకే ప్రతి జీవరాశిని మరియు ప్రకృతి వనరులను రక్షించటం మనందరి బాధ్యత. పర్యావరణ సమతుల్యతను కాపాడడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించవచ్చు. ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యమైన వరం, దానిని మనం కాపాడుకోవటం మన యొక్క కర్తవ్యం. ప్రకృతిని రక్షిస్తేనే భవిష్యత్తు సురక్షితం. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి మనిషి బాధ్యత.

మరింత వరకు చిత్రాంజలి కార్యక్రమంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవానికి సంబంధించినటువంటి మాటలు పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి సూరిగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూరిగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి. పరిచయం చేస్తున్న వారు రాహుల్ సాయి గురీష్.
2: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హి ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా షురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోడ్ పరివారో కే లియే హై.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూరిగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూరిగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్తే అండి.

0: నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
0: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
1: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
0: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
1: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు రాయితీలు ఏమిటి?
0: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
1: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
0: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్. ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
1: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
0: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
1: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
0: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదే విధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్ కి నేరుగా లబ్ధిదారుడికి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
1: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
0: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్.
1: సరే, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
0: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము. 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
1: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
0: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్.

0: దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000. ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చేసి సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద ఆ రోడ్ సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ ఇది వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ను మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు, 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతూ ఉంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అంటే కరెంటు బిల్లులతో కట్ లేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్ మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలేంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?

0: తప్పకుండా అండి. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్ సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లయితే సార్ మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికి, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు గాని అభిప్రాయాలు గాని చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్ తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగు ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్ బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటమైన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మరమందరం పాల్గొని దేశాన్ని మా అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా తమకు ఇష్టమైనటువంటి ఏ చిత్రం నుంచి పాట నేను కోరుకోవచ్చు. మరి మీరు చేయవలసిన వాట్సాప్ నెంబర్ 0866248882 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్న చిత్రగీతాలు వినవచ్చు. మరి ఈనాటి

రాబోయేది కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ మరి వీరందరూ కోరుతున్నారు ప్రేమమూర్తులు చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు ఎవడు చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ

0: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
0: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: ఈనాటి రావతి తిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ మరి వీరు కోరుతున్నారు. ఆనంద భైరవి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు, మరి వీరి కోసం ఈ పాట

నిజగమ చైత్రము కుసుమాంజలి. మరి నటి రావే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వెంకట శివనాగేశ్వరరావు, నాగమణి, వీరందరూ కోరుతున్నారు, భట్టి ప్రభుల నుంచి కోరుతున్నారు, వీరందరూ కూడా చిత్రం అడవి రాముడు. మరి ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన వేటూరి. మరి వీరందరి కోసం ఈ పాట

0: విఖ్యాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా, అమరగాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, ఆకాశవాణి.
1: ఇన్నటి కార్యక్రమంలో ఇద్దుమైలార నుండి సహస్ర వర్ణ వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ మీరందరూ కోరుతున్నారు. పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినపాట, గీతరచన వెట్టూరి, సంగీతం రాజన్ నాగేంద్ర, మరి వీరందరి కోసం ఈ పాట

మహామండలం కజగ్రామం నుండి తిరువదిల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్నకుమార్, శ్రీలక్ష్మి, మరి వీరందరూ కోరుతున్నారు. గూడు పుఠాని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీతరచన దాసరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

మహామండలం కాజగ్రామం నుండి తిరువదిల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, మరి వీరందరూ కోరుతున్నారు. గూడు పుఠాని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీతరచన దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పల్నాటి సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీత రచన వేటూరి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమలగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య మరి వీరందరి కోసం ఈ పాట

0: ఏమండో ఈ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. మరి వీరందరూ కోరుతున్నారు అతనికంటే ఘనుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం జూన్ 24 ముగియనుంది. దీంతో రాష్టంలోని 4 స్థానాలకు జూన్ 18 ఎన్నికలు జరగనున్నాయి. రాష్టంలోని వివిధ ఆలయాల్లో 106 ఈవో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకస్వామి ఆలయంలో వసతి గృహాల నూతన భవనాలను ప్రారంభించారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీప్లేన్ ప్రాజెక్టులో భాగంగా 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ కావాలంటే ఆధార అనుసంధానం తప్పనిసరిని ముందుగానే సరిచూసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, శుభ్రమైన నియోజకవర్గం ఆరోగ్యకరమైన సమాజానికి నాంది అని, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. ఐపీఓలు రియల్ ఎస్టేట్ షేర్ల ధరలను ప్రీ ఓపెన్ కాల్ ఆక్షన్ స్టేషన్లను నిర్ణయించే విధానంలో కీలక మార్పులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. కృత్రిమంగా ధరలు నిర్ణయించడాన్ని తగ్గించడం, మెరుగైన ధర వెల్లడేయాలో చూడడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొంది. వేసవ సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ ఉదయం ఆయన శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి టైం మేనేజ్మెంట్, క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పారు.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:04:35. సో ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం, అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కబుర్లు మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ త్రీ నుండి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్ అండ్ మనము నామ సినిమా కబులలు. ఒకప్పుడు తెరపైన మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చేసాయి, అవునా కదా? అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో హీరోస్ గాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే, కార్స్ డ్రైవర్స్ లేకుండా పరిగెడితే, అండ్ క్లాక్ తిప్పగానే కాలంలో అలా వెనక్కి వెళ్ళిపోతే, థియేటర్లో అప్పుడు కూర్చున్న అందరూ కూడా ఒక్కటే అనుకునేవాళ్ళు, ఏంటంటే అయ్యో ఇది జరిగితే భలే ఉంటుంది బట్ కళలో కూడా జరగదు కదా అని అనిపించేది. కానీ జీవితం కూడా ఒక సినిమా కథ లాంటిది అనమాట, అందుకే ఒక్కొక్కటి నిజం అవుతూ వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం యూజ్ చేసే చాలా వాటి గురించి ఆల్రెడీ కొన్ని మూవీస్లో ఎప్పుడో చూపించేశారు అండ్ ఆ విశేషాలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏమి యూజ్ చేస్తున్నాం, ఏమి యూజ్ చేయబోతున్నాం, ఇవన్నీ ఏ మూవీస్లో ముందే చూపించారు అనే విషయం ఈరోజు మాట్లాడుకుందాం సినిమా కబులలో. అందుకన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. విన్ టూ స్టూడియో టూ విత్ భారతీ FM 101.3. నేను మీ క్రిష్.

0: చెప్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: సాంగ్ ఉండరు ఫ్రమ్ ద మూవీ నీ మనసు నాకు తెలుసు నుంచి ప్లే చేసిన అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ పాటను పాడింది సృజో భట్టాచార్య అండ్ శ్రేయ ఘోషల్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఏఎం రత్నం. అండ్ మనమున్న సినిమా కబుర్లలో మాట్లాడుకుందామని చెప్పాను. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న యూజ్ చేయబోయే కొన్ని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని మూవీస్ లో చూపించారనమాట. అండ్ ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, ఆ మూవీస్ ఏంటి అని చెప్పి చెప్తాను మీకు. ఫస్ట్ ది గ్యాడ్జెట్ వాచ్. లివ్ అండ్ లెట్ డై అనే మూవీ 1973 సంబంధించి. అంటే స్మార్ట్ వాచెస్ యూజ్ చేయని వాళ్ళకి చేయని వాళ్ళు ఉన్నారా అంటే చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఇప్పుడు. బట్ అసలు వాచ్ ఇన్ని పనులు చేస్తుందా అని మొదట్లో షాక్ అయినా ఇప్పుడు అలవాటు పడిపోయామనుకున్నది వేరే విషయం. అండ్ ఇంకా టెక్నాలజీ కోసం మనం ఆరాటం పరుగులు పడుతున్నాం అనమాట. అయితే 1973 వచ్చింది ఈ మూవీ, చెప్పను కదా, లివ్ అండ్ లెట్ డై అనే మూవీ. అప్పట్లో వాచ్ అంటే జస్ట్ సమయం చెప్పే ఒక యంత్రం మాత్రమే. కానీ ఈ బాండ్ వాచ్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో హీరోకి అలా కాదనమాట, మామూలు వాచ్లో కాదు. విలన్ అంటే విలన్ ఎవరైతే బుల్లెట్స్ గన్ షూట్ చేస్తారో ఆ బుల్లెట్స్ ని దూరంగా తోసేసే ఒక మ్యాగ్నెట్ లా యూజ్ అవుతుంది, అలాగే డోర్స్ ఓపెన్ చేసే ఒక లేజర్ లా యూజ్ అవుతుంది, అండ్ అవసరమైతే ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇస్తుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ షాక్ ఎలా షాక్ కొడుతుందో తెలియదు, కానీ అది చూసి అప్పటి ఆడియన్స్ మాత్రం

నిజంగానే షాక్ అయ్యారు, ఏంటి ఒక వాచ్ తో ఇన్ని పనులు చేయొచ్చా అని చెప్పి. బట్ చూస్తే 1973లో వచ్చిందంటే ఆల్మోస్ట్ అప్పుడు ఒక 27 37 47, సో 53 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ వాచెస్ ఎన్ని పనులు చేస్తున్నాయో మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ మన మూవీస్ లో, ఎప్పుడో చూపించిన మూవీస్ లో చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా మాట్లాడుకుందాం, ఐ మీన్ ఆ లిస్ట్ అంతా కాకపోయినా ఆ లిస్ట్ లో కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు సినిమా కబుర్లలో ఒక చిన్న కమర్షియల్, తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటో స్టేడియం

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:35. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఒకప్పుడు సినిమాలో చూపించారు అని చెప్పి ఆ థీమ్ పైన మాట్లాడుకుంటున్నాం ఈరోజు సినిమా కబుర్లలో. ఇందాక చెప్పాను కదా గ్యాడ్జెట్ వాచ్ అని చెప్పి, లివ్ అండ్ లెట్ డై 1973లో వచ్చిన ఈ మూవీలో ఆ వాచ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూపించారు. అండ్ అలాంటి వాచెస్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బంగారం కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా సరే జస్ట్ వన్ క్లిక్తో మన కళ్ళ ముందు ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి అన్ని కూడా. అంతెందుకు, అసలు సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం కోరుకుంటామో దాన్నే చూపిస్తాయి, అవునా కదా?

సో ఎగ్జాక్ట్గా ఇది చెప్పినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? మాయా పేటిక. మాయా బజార్ మూవీలో చూపించారు కదా, 1957లో రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ దీనిలో చూపించిన మాయా పేటికలానే ఇప్పుడు కూడా మనం ఏం కావాలంటే అది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందన్నమాట, అవునా కాదా? సో ఇంకా చాలా ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ లవ్ టుడే నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది విద్యాసాగర్ అండ్ ఈ పాటను పాడింది హరిహరన్. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

మూవీలో. సో సింగీతం శ్రీనివాసరావు గారు అందించిన ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అది సంగతి. అండ్ స్టూడియోలో టైం 11:48:35. అండ్ మనమున్నాం సినిమా కబర్లలో. ఇది ఈరోజు సినిమా కబర్లు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే ఫ్రమ్ ద మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది రామ్ మిర్యాల. వింటూ స్టే ట్యూన్డ్.

0: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆలయాలే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రూరల్ మండలం వంజంగి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని ఈరోజు దర్శించుకున్న కేంద్రమంత్రి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. విద్యుత్ శాఖలో 625 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 200 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా పొలల చెరువు మండలంలోని ఐటీవరంలో 3.80 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా కార్యక్రమం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న క్లీన్ స్వీప్ కార్యక్రమంపై వివిధ శాఖాధిపతులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక పథకాలు పెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వజ్రకరూరు మండలం పెద్దదాండలో ఈరోజు నిర్వహించిన జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. క్రికెట్ అంతర్జాతీయ T20లో తాజాగా క్రొయేషియా ఆల్రౌండర్ కనోర్ కరోల్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆడిన తొలి 3 అంతర్జాతీయ T20లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 307 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు రాబడ్డాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు వివిధ జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:15 అండ్ ఈ టైంలో మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను చిన్న ప్రోమో తర్వాత. వింటూ స్టడీ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ క్రిష్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
4: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
3: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
4: సూక్తులతో సుధలు పంచుతూ,
3: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
4: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
3: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
4: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
3: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
4: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
3: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
4: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:15 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సఖియా నాతోరా నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని పాడింది కార్తీక్ అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది మెలడీ బ్రహ్మం మణి శర్మ. సో వెల్కమ్ చెప్పేసాం. మీకు తెలుసాలో ఏం మాట్లాడుకుందామంటే సముద్రం అంటే ఒక పరిగెడుతున్న చేపల రాజ్యం మాత్రమే అని కొంతమంది అనుకుంటారు. మహా అయితే ఏముంటాయి, నీళ్లు చేపలు బోట్లు అని అనుకోవచ్చు. బట్ సముద్రం ఎంత గొప్పదో అంటే సముద్రం అంత గొప్పదనమాట. సాగరహ సాగరోపమహ అని అన్నారు వాల్మీకి మహర్షి. అంటే సముద్రం సముద్రమంత గొప్పదని అర్థం. అలాంటి సముద్రాన్ని వేరే దేనితో కూడా పోల్చడం సాధ్యం కానే కాదు. అంతటి మహాసముద్రంలో వేలాది రహస్యాలు, భయంకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఇలా చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మీకు తెలుసాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ యువరత్న నుంచి ప్లే చేస్తున్నారు అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఎంఎం కేరవాణి. వింటూ స్టే ట్యూన్డ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:15:59 సో మనమున్న మీకు తెలిసాలో మాట్లాడుకుందామని చెప్పాను. సముద్రంలో దాగిన రహస్యాలు కొన్నిటి గురించి చెప్తానని చెప్పాను. అంటే మనకి ఓషన్ డెప్త్ కన్నా కూడా నిజం చెప్పాలంటే అంతరిక్షం గురించే ఎక్కువ తెలుసు అనమాట. దాన్నే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసాం వెన్ కంపేర్డ్ టు ఓషన్స్. సో అంత ఈజీ కాదు సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది. ఆల్మోస్ట్ ఇంకా 90% మ్యాప్ ని కూడా గుర్తించలేదంట సముద్రానికి సంబంధించి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టం అనేది. అండ్ సముద్ర గర్భంలో ఎత్తైన పర్వతాలు, లోయలు ఇలా ఎన్నో లెక్కే లేదు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం దానికి సంబంధించి ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవ్ నుండి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:23 అని మనమున్నాం. మీకు తెలుసాలో సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం. దాదాపు 2.2 మిలియన్ జాతుల జీవులు సముద్రంలో ఉన్నాయని అంచనా మాత్రమే. అండ్ వీటిల్లో కొన్నిటిని మాత్రమే మనం కనుక్కోగలిగాం. ఇంకా చాలా రకాల జీవులకు సంబంధించి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉందన్నమాట సముద్రానికి సంబంధించి. సో ఇంకా

ఆకాశవాణి కన్నడ కేంద్రం. మరింతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజాపనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యకుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యకుడు ఈరోజు సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है, वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ.
0: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 22వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది.

విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత ఏడాది జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తున్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్ గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ది సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ హెడ్ ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీగానున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్రా అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగములు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపై ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సీబీఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. 2004 నుండి 2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్ జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను 20 కోచీలతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులు ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు.
ముజఫరాబాద్ లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్ గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు

ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డోలిడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40 మనమున్నాం. మీకు తెలుసాలు. సో సముద్రం గురించి కొన్ని విశేషాలు విషయాలు మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనం జస్ట్ 5% మాత్రమే సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేశామని చెప్పాను కదా, కానీ అంతకంటే లోతైన ప్రదేశం ఒకటి ఉంది, అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ అనే మరియానా ట్రెంచ్ అంటారనమాట ఆ ప్రదేశాన్ని. సో దీని లోతు ఎంత తెలుసా? 11 కిలోమీటర్స్, లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చంట. 11 కిలోమీటర్ల లోతున్న సముద్రపు ప్రాంతం అంటే మామూలు ఉండదు. అంటే యాక్చువల్గా మన సైంటిస్ట్ ఏం చెప్తారంటే, ఇక్కడ ఆ ప్లేస్లో మన కంటికి చిక్కని ఒక కొత్త లోకం ఉండొచ్చని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. వింతలు విశేషాలు సముద్రానికి సంబంధించి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ సాంగ్ ఉన్నారు కదా, ఫ్రమ్ ద మూవీ రాధేశ్యామ్ నుంచి ప్లే చేసిన అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది జస్టిన్ ప్రభాకర్ అండ్ అండ్ పాటను పాడింది సిద్ శ్రీరామ్. మనమున మీకు తెలుసాలో మనం సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం, కొన్ని అంటే కొన్ని ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా బర్ముడా ట్రయాంగిల్ చాలా మంది వినే ఉంటారు, ఇది నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉంటుంది ఇది. అండ్ ఈ ప్లేస్ లో వెళ్లే ఫ్లైట్స్ కానీ షిప్స్ కానీ ఎన్ని మిస్ అయ్యాయో లెక్కే లేదనమాట. రీజన్ ఏంటి అని అంటే తెలియదు, మాయాజాలంలా అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అండ్ నెక్స్ట్ బాల్టిక్ సీ అనామలీ అంటారు, అంటే సోనార్ స్కాన్స్ లో కనిపించిన ఒక విచిత్రమైన నిర్మాణం ఇది. ఇది ఏలియన్స్ నిర్మించాయా లేదా మానవ నిర్మాణమా లేదంటే సహజంగానే ఏర్పడిందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా చెప్తారు. అంతేనా, వింత వింత జీవులకి లెక్కే లేదు సముద్రంలో. క్రిస్మస్ ట్రీలా కనిపించే క్రిస్మస్ ట్రీ వామ్ అని ఒకటి, అలాగే లీవ్స్ లా కనిపించే అంటే ఆకులు ఉంటాయి కదా అలా కనిపించి చేతులుండే ఒక లీఫీ సీ డ్రాగన్ ఒకటి, అండ్ నోటిపైన మెరిసే గ్లో లైట్ తో చేపలను అట్రాక్ట్ చేసి చంపి తినేసే యాంగ్లర్ ఫిష్ అనే ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట ఇది కూడా. అలాగే ఈత కొట్టకుండా నడిచే రెడ్ హ్యాండెడ్ ఫిష్ అంటారు దీన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విచిత్రమైన జీవులు కూడా మనకి సముద్రంలో కనిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు వాటిల్లో కొన్నిటిని మాత్రమే మనం ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది సముద్రాన్ని 90% పైనే ఉందన్నమాట. ఈసారి ఎప్పుడైనా ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం సముద్రానికి సంబంధించి. అండ్ ఇప్పుడు టైమ్ స్టూడియోలో 12:42 కాబట్టి సో ఒక లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలిసాకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 1 o'clock కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో. ఈ రోజు ఒక స్పెషల్ ధీర గురించి మాట్లాడుకుందాం, సో ఆ ధీర ఎవరనేది న్యూస్ తర్వాత రివీల్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా, అమరగాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జూన్ జులైల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26 ముగియనుంది. దీంతో రాష్టంలోని 4 స్థానాలకు జూన్ 18 ఎన్నికలు జరగనున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణకు భారత్ నెట్ అమలు కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ విద్య, రైతులకు ఆధునిక వ్యవసాయ సమాచారం, మహిళలకు డిజిటల్ సేవలు, యువతకు ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు. జనాభగణ 2027 కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కోరారు. దేశ అభివృద్ది ప్రణాళిక రూపకల్పనలో జనాభగణన కీలక పాత్ర పోషిందని ఈరోజు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా గణన అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ప్రజలు సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. రాష్ట విద్యుత్ గ్రిడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గురువారం మధ్యాహ్నం 2:50 సమయంలో గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట చరిత్రలో ఇది అత్యధికమని అధికారులు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. యాప్ ద్వారా ఎరువుల పంపిణీకి సంబంధించి కృష్ణా, కాకినాడ జిల్లాలు పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయని, ఖరీఫ్ నుంచి అమలు ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ ఎక్స్ ఆఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. కేంద్రం రూపొందించిన యాప్ ద్వారా రైతు విశిష్ట సంఖ్య ఐడీ సంఖ్యల్ని ఐఎఫ్ఎస్ఎంతో అనుసంధానం చేస్తామని వివరించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03:10. సో వెల్కమ్ చెప్పేద్దాం ధీరాకి. జనరల్ గా ఏజ్ 90 దాటితే, అంటే 90 ఏళ్ళు దాటితే, చాలా మంది హాయిగా అలా కూర్చొని మోకాళ్ళకు నూనె రాసుకోవడం, మనవడికో మనవరాలకో కథలు చెప్పడం, లేదా బీపీ లేదా షుగర్ టాబ్లెట్ సరిగ్గా తీసుకున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటారు, అవునా కదా? బట్ నేను చెప్పబోయే ఈ 90 ఇయర్స్ అమ్మమ్మ గారు మాత్రం అలా కానే కాదు, ట్రాక్ లోకి దూకి పరిగెడితే గోల్డ్ మెడల్ కొట్టాలన్నమాట. సో ఆ ధీర గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ ధీర ఎవరనేది ఒక లవ్లీ సాంగ్ తర్వాత రివీల్ చేస్తాను. వింటూ స్టడీ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:13:30 అని మనమున్నాం. ధీరాలో లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ దేవదాస్ నుంచి ప్లే చేశానమాట. సో మాట్లాడుకుందామని చెప్పాను ఈరోజు ధీరాలో ఎవరి గురించి అని అంటే ఒక అమ్మమ్మగారి గురించి. ఆవిడ పేరే పానీదేవి అనమాట. అంటే అమ్మాయిలకి చదువు ఆటలు దూరమైన కాలంలో పుట్టారు పానీదేవి గారు. సో 15 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది అండ్ 50 ఇయర్స్కి అంటే 50 ఏళ్ళకి తన భర్తను కూడా కోల్పోయారు. అండ్ 8 మంది పిల్లలకి తల్లి తండ్రి తనే అయ్యి పెంచారనమాట. అండ్ చిన్న వయసు నుండి పొలాల్లో కూలి పనులు చేస్తూ అలా ఫ్యామిలీని పోషించారు. అండ్ జీవితం అంతా ఇలా బాధ్యతలతో నిండిపోయినా సరే తన మనసులో మాత్రం ఎప్పుడూ ఒక కళ మెదులుతూ ఉండేదంట. అంటే ఆ కళను అలాగే వదిలేయాలా లేక సాకారం చేసుకోవాలా అనే క్వశ్చన్కి ఆన్సర్ జస్ట్ 2 ఇయర్స్ ముందు చెప్పారు పానీదేవి గారు. సో ఏంటా కళ, ఎలా సాకారం చేశారనే విషయాలు

మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవుడు చేసిన మనుషుల్లో నుంచి ప్లే చేస్తున్నారు. అండ్ ఈ సాంగ్ ని పాడింది శ్రేయ ఘోషల్, అండ్ పాటను కంపోజ్ చేసింది రఘు కుంచే. సాంగ్ వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

ఆకాశవాణి కన్నూర్ కేంద్రం మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 అవుతుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట అభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్టంలో అభివృద్ది కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట ప్రాధాన్యతా అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్దికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ క్యారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య, వైద్య సంస్థల అభివృద్దితో రాష్టం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్దికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ
1: 9.65 లక్షల నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గాని, ఇతర అనారోగ్యం కారణంగా గాని, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా గాని, లేదని ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులు రీఎంబర్స్ చేయడం జరుగుతా ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండవ వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
0: జూన్, జులై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్18 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్1 నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలకు జూన్8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్9 నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్11 వరకు గడువు ఇవ్వగా జూన్18 ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26వ తేదీన ముగియనుంది. దీంతో రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్18 ఎన్నికలు జరగనున్నాయి.

0: స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ,
1: మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతా
0: ఉన్నాం. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 1500 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ,
2: పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 1500 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సకల పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వై బ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతు జాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాల వలస జగ్గుశాస్త్రపేట వద్ద 3,82,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాల వలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

విక్సిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

సో ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తాళం వేసి ఇది మరిచాడని సామెత. సో ఏంటా సామెత తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. తాళం వేసి ఇది మరిచాడని సామెత, ఏం మరిచిపోయాడు తెలిస్తే ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఓకే ఓకే నుంచి ప్లే చేస్తాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్, అండ్ పాటను పాడింది కార్తీక్. అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, తాళం వేసి ఇది మరిచాడని సామెత, ఏం మరిచిపోయాడో తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ నల్గొండ జిల్లా చిత్రేళ గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శుభ మధ్యాహ్నం. మీకు కూడా ఆన్సర్ కూడా పంపించి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి, వెరీ శుభ మధ్యాహ్నం మీకు కూడా. బట్ ఆన్సర్ ఏది? అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో శుభ మధ్యాహ్నం మీకు కూడా. బట్ ఆన్సర్స్ మాత్రం పంపించట్లేదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సండే సండే అంటూ కళ్ళమల్ల సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ మీకు కూడా. ఆన్సర్స్ ఎవరు పంపించట్లేదేంటి? విజయవాడ

భారతి కేంద్రానికి నమస్కారం, స్వాగతం సుస్వాగతం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మామూజ్ నితిన్, స్నేహ బాణి నితిన్ వెల్కమ్ మీకు కూడా. అండ్ హలో క్రిష్, హౌ ఆర్ యూ? సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, మీ వాయిస్ విని చాలా రోజులైంది అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు. థ్యాంక్ యూ సో మచ్ మల్లీశ్వరి గారు. ఏమైపోయారు మొత్తానికి? ఇప్పుడు వచ్చారు, ఆన్సర్ కూడా పంపించండి. అండ్ శుభ మధ్యాహ్నం అని అంటూ క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటనగర్ నుంచి పంపించారు, స్వాగతం మీకు కూడా రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు, భోజనం చేశారో, వెల్కమ్ టు సందడే సందడే. ఇక దూసుకుపోండి సాయంత్రం వరకు వందే భారత్ స్పీడ్తో. డెఫినెట్గా దూసుకుపోదాం. ఎప్పుడో మార్నింగ్ పడతారు మీరు, మధ్యాహ్నం వచ్చారు మొత్తానికి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ మనహర్ పంపించారు, హాయ్ బ్రో, సండే మీరు ఎందుకో కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉన్నారని నాకు అనిపించింది భయ్యా, అబద్ధాలు చెప్పే వలన అంట. నాకు అర్థం అవ్వలేదు ఏంటి ఈ మెసేజ్కి అర్థం, సండే ఏంటి డిస్టర్బ్డ్గా ఏంటి, ఎప్పుడు సండే ఏంటి హడావుడి. సో మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపల్లి నుంచి మౌలాలి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుదర్శన కృష్ణా జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కాజా నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మేడికోడ్ నుంచి పంపించారు చరణ్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ పంపించారు అంకయ్య, బండార్పల్లి నుంచి పంపించారు, ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే ఆర్జే సార్ అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, థ్యాంక్ యూ నమస్తే మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు బాగున్నారా, గుడ్ ఆఫ్టర్నూన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ నమస్కారం కిషోర్ గారు, సన్రైజ్ అందరికీ స్వాగతం, జవాబు అని అంటూ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సుధా, హాయ్ హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ జీ ఎలా ఉన్నారు అని అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ లంచ్ అయిందా, స్పెషల్స్ ఏంటో మరి అని అంటూ, లంచ్ పప్పు టమాటా అండ్ ఆవకాయ పచ్చడి అనమాట, సూపర్ కాంబినేషన్ కదా. అండ్ రైట్ ఆన్సర్ కూడా సుధా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కొనపూర్ నుంచి పంపించారు, వెల్కమ్ టు సందడే సందడే మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ, ఓకే శుభ మధ్యాహ్నం మిత్రమా, హాయ్ క్రిష్ జీ బాగున్నారా, ఈరోజు మాకు బంపర్ ఆఫర్లా ఉంది అని అంటూ, సో మీ గొంతు వినగానే చాలా హ్యాపీగా అనిపించిందంట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాగర్కో సాగరహో సముద్ర గర్భంలో ఉండే ప్రతిదానిని చక్కగా వివరించారు, 11 కిలోమీటర్స్ లోతుల్లో ఉండేవని చెప్పారు అని అంటూ లంచ్ చేశారా అంటూ, నేను లంచ్ అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. అన్ని విన్నారన్నమాట, డీటెయిల్డ్గా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాంత్ హనీ పంపించారు, వెల్కమ్ మీకు కూడా. అండ్ ఆన్సర్ కూడా పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే రవి సామశివ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నేరేడు చెర్ల నుంచి పంపించారు మూర్తి సాగర్ రైట్ ఆన్సర్. అండ్ జి పూర్ణచంద్రరావు గారు శైలజ ఓల్డ్ హౌసింగ్ బోర్డు నుంచి పంపించారు ఆదిలాబాద్ నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రవికుమార్ రెడ్డి మహేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో రైట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గంజి శ్రీను ఫ్రమ్ ఎక్కడ నుంచి, టీ కమ్మపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ పెడల నుంచి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ శ్రీరామారావు అపరాజిత పెనంలూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం కిషోర్ గారు ఎలా ఉన్నారు అని అంటూ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. మహమ్మదీన్ అయితుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుస్మాబాద్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ మహాలక్ష్మి నారాయణరావు ఫ్రమ్ విజయవాడ మధుర నగర్ నుంచి పంపించారు, సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మావి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గడి లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు వీళ్ళందరూ గోల్లకా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ స్వాగతం చెప్తున్నారు, స్వాగతం మీకు కూడా. ఎవరు, ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అలాగే దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మామూజీ నితిన్, స్నేహమాణిజ నితిన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ బ్రో అంటూ పంపించారు, ఇంకా టైపింగ్ అనమాట, సో మీ పేరు కూడా పంపించండి. అందుకే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. తాళం వేసి ఇది మరిచాడని సామెత, ఏం మరిచాడు, గొళ్ళెం మరిచాడు అనమాట. సో తాళం వేసి గొళ్ళెం మరిచినట్టు సామెత. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఆన్సర్స్ పంపించారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ సెకండ్ క్వశ్చన్. సో పెన్ పేపర్ క్వశ్చన్స్ ఎప్పట్లోనే రెడీగా ఉంటాయి కదా, పెన్ పేపర్ రెడీ చేసుకోండి, 5 సెకండ్స్ టైం ఇస్తాను.

ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఐదు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో త్రీ కాదు, ఫస్ట్ ఈ క్లూ ఇస్తే చాలా ఈజీగా చెప్పేస్తారు. 5, 3, 4 కలిపితే తినండి అని అర్థం వస్తుంది, అండ్ 1, 5, 4 కలిపితే పెంపుడు జంతువు అని అర్థం వస్తుంది, అండ్ 3, 4, 5, 6 కలిపితే ఆలస్యం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి నీట్గా స్లోగా చెప్తాను. ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఐదు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 3, 4 కలిపితే తినండి, అండ్ 1, 5, 4 కలిపితే పెంపుడు జంతువు, అండ్ 3, 4, 5, 6 కలిపితే ఆలస్యం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ప్రసూన గచ్చిబౌలి నుంచి, మీకు తెలియదంట ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశాను నేను. అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి, అండ్ పోలపల్లి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాల నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్యూ.

ఒక సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మనం. సండే సండే లో సండే చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చూద్దాం మరి ఎంతమంది డీ కోడ్ చేశారు. పెడన జోగనందరావు కాలనీ చప్పల్ రాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ నువ్వు ఒక లెటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి మరి పంపించావు, అయినా సరే ఇది రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంట. సో శృతి గారు వచ్చినప్పుడు చెప్పండి ఒకే ఒక్కడు మీకు వాయిస్ వింటే శృతి గారు అనిపించారా. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ కి. అండ్ కనకారావు గారు పెడల నుంచి రాంగ్ ఆన్సర్, ఒక్క లెటర్ తప్పు. ఓ మొత్తానికి ఎడిట్ చేశారు అబ్బా, ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత చాలా యూజ్ అయింది కదా. అండ్ రైట్ ఆన్సర్, అండ్ అక్కర్పాక నుంచి రమ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఫణిసత్యశ్రి తెనాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ నమస్తే ఆర్జే సార్ అని అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ లతా ఉయ్యూర్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అవర్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ క్రిష్ గారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి టూ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ లంచ్ స్పెషల్స్ చాలా బాగున్నాయి, కొంచెం నెయ్యి కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది, సినిమాలో లాగా ఓం బిభూష్ అనగానే మేము అక్కడికి లేదా మీరు ఎక్కడికి వస్తే బాగుంటుందంట. సో నిజంగా అలాంటి మాయలు మంత్రాలు ఉంటే నాకు కూడా చెప్పండి, ఇంకా చాలా కోరుకోవచ్చు మనం. అండ్ సుధా కొత్తగూడెం నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ బాబు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలో పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి పంపించారు దమ్మోజు వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే మహమూద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజ్ రైట్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ పాలంపోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి పంపించారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెస్ పేర్లు పెట్టారు, కోణార్క్ ఎక్స్ప్రెస్ అంట, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఆర్జే కిషోర్ గారికి నమస్కారంతో శుభ మధ్యాహ్నం తెలుపుతూ మీరు చేసిన లంచ్ ఐటెం మా నోట్లో నుంచి లాలాజలం ఊరేలా చేసిందంట, థ్యాంక్ యూ సో మచ్. జీ పూర్ణచంద్రరావు గారు శైలజ హౌసింగ్ బోర్డ్ కావాలని ఆదిలాబాద్ నుంచి పంపించారు, షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీదీన్ స్నేహభాను జనీదీన్, అండ్ మన్హర్ పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు దామర్ల పెద్దమస్తానరావు గారు రైట్ కాదు రాంగ్ రైట్ ఆన్సరే బట్ తెలుగులో పంపించారు మీరు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను నేను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్ ధీరజ్ ఫ్రమ్ నాగల్ది నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే అల్మాన్ గూడ నుంచి పంపించారు దమ్మోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ శ్రీరామారావు ప్రస్తుత పెనమలూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు రైట్ ఆన్సర్, అండ్ మీ రెండో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ రాంగ్ ఆన్సర్ కదా అది, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ పోలపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పెడన నుంచి నరసన్న శివగంగ పంపించారు రైట్ ఆన్సర్. స్టూడియోలో టైం 2:28:26 మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక సెకండ్ క్వశ్చన్ అడిగాను, దాని ఆన్సర్ చెప్తాను. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ రాంగ్ ఆన్సర్ కదా, కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనంలో నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకెవ్వరు పంపించొద్దు ఎందుకంటే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను కాబట్టి. ప్లేట్ రైట్ ఆన్సర్ అనమాట, ప్లేట్ PLATE ప్లేట్. చాలా ఈజీ క్లూ ఇచ్చాను, 3, 4, 5, 6 లెటర్స్ కలిపితే ఆలస్యం అని చెప్పాను, లేట్ అది ఒక్క లెటర్ యాడ్ చేస్తే ప్లేట్ అవుతుందన్నమాట, అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో ఈసారి చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే సాంగ్ ప్లే చేస్తాను, సాంగ్ వేసిన వాళ్ళది చెప్పండి ఓకేనా.

ఎక్కడో విన్నట్టుంది కదా ఈ బ్యూటిఫుల్ సాంగ్, ఏ సినిమాలోదో తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ సాంగ్ అండ్ ఈ సాంగ్ ని క్రిష్ పాడారు అండ్ ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన హ్యారీ జయరాజ్. నేను అడిగిన క్వశ్చన్ ఒక సాంగ్ ప్లే చేశాను, ఆ సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, ఈజీ సాంగ్ అడిగాను కాబట్టి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. కేదర్ వీరేష్ రాజల్మండలం నుంచి, ప్రసాద్ దీకొండ నాగూర్బాయి పంపించారు అండ్ భాస్కర్ పెడన నుంచి అండ్ కనకారావు గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్ కదా కనకారావు గారు అండ్ కర్నూల్ ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ కర్నూల్ ముజఫర్ నగర్ నుండి ఓకే రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ గుంటూరు నుండి అండ్ అక్కర్పాక నుండి రమ పంపించారు. అలాగే హాయ్ ఆర్జే కిషోర్ గారు అని అంటూ ఎలా ఉన్నారు. చండికావర్ లక్ష్మీ వాసు ఫ్రమ్ గంటలమ్మ పాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి అండ్ రైట్ ఆన్సర్స్. అలాగే నవ్య ఫ్రమ్ గుంటూరు నుండి, గీతా గోవిందం కాదు కదా నవ్య అండ్ అలాగే హాయ్ అంటూ ప్రియా ఫ్రమ్ హైదరాబాద్ నుండి, హాయ్ ప్రియా రైట్ ఆన్సర్ అండ్ హాయ్ క్రిష్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ కొల్లిపల్లి నుంచి మౌలాలి గారు అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ధీరజ్ అండ్ ప్రతీక్ ఫ్రమ్ నాగల్దిన నుంచి పంపించారు రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ కిషోర్ గారు అని అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు అండ్ అలాగే మొహమ్మద్ జనిద్దీన్ స్నేహబాను జనిద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ రైట్ ఆన్సర్ అండ్ సాంగ్ ఖుషీ సినిమా అంట ఇంకన్ని గీత ఐ మీన్ అన్ని విజయ్ దేవరకొండ సినిమా పేర్లు చెప్పేయండి. క్రిష్ మంచి సాంగ్స్ వేస్తున్నావు అని అంటూ పద్మ భవ్య చింటూ కాకాని నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖుషి అయితే కాదు అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్ అండ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ కిషోర్ బాబు అంట సో థ్యాంక్ యూ సో మచ్. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామలా గారు థ్యాంక్ యూ సో మచ్. అన్ని ఎక్స్ప్రెస్ పేర్లు నాకే ఇవ్వండి. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ అల్మాన్ గూడ నుంచి పంపించారు దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ మీ మూడవ ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హని అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మన్హర్ పంపించారు అండ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి

అండ్ సుధా కొత్తగూడెం నుంచి, అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ విజయ ఫ్రమ్ నెల్లూరు నుండి, అండ్ అనురాధ గారు అనంతపురం నుండి, అలాగే చిలుక నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు జానకంపేట నుంచి. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందడే సందడే అని అంటూ గుల్బర్గా కర్ణాటక నుంచి పంపించారు. హాయ్ సార్, కర్నూలు జస్ట్ మీ షో వింటున్నాం అని అంటూ రాజు అండ్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్టిసిపేట్ కూడా చేయండి, ఆన్సర్స్ కూడా పంపించండి. అండ్ భాస్కర్ పెడల నుంచి, అండ్ నెన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్ అని అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో ఏంటా రైట్ ఆన్సర్, నేను ప్లే చేసిన సాంగ్ ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను అనమాట. చాలా ఈజీ సాంగ్, మంచి సాంగ్ ప్లే చేశాను డియర్ కామ్రేడ్ నుంచి. సో ఆన్సర్ కూడా డియర్ కామ్రేడ్ కాబట్టి ఎవ్వరు కూడా మళ్ళీ ఇప్పుడు టైప్ చేసి పంపించొద్దు ఆన్సర్స్ని, ఐ మీన్ ఆన్సర్ నేను చెప్పేశాను కాబట్టి మళ్ళీ టైప్ చేసి పంపించొద్దు. నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను, గెట్ రెడీ. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే, కాశీ నుంచి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటి? తెలిస్తే 0866-4881-48 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అండ్ పెడల నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. అలాగే శ్రీరామదాసు కృపాచారి అనిత సాయివర్షిత్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజల మండలం నుంచి రైట్ ఆన్సర్ డియర్ కామ్రేడ్ అంటూ. సో నేను అడిగిన ఫోర్త్ క్వశ్చన్, కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటో తెలిస్తే 0866-4881-4 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ కాకపోయినా సగం రైట్ ఆన్సర్ అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండ్ కాకాని నుంచి పద్మ గారు పంపించారు. గంగానది అంట, గంగానది కాశీ నుండి కలకత్తా వరకు వెళ్తుందండి, కాదు. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు. మనసు అంట, సూపర్ అబ్బా, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి నాకు. అండ్ నవ్య ఫ్రమ్ గుంటూరు నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ నవ్య, నీకు కూడా ట్రైన్ కూడా కాదు. అండ్ భాస్కర్ పెడల నుంచి సగం రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి పంపించారు శ్రీరామ్దాస్ కృపాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ అండి కిషోర్ గారు అని అంటూ మంచి పాటలతో మంచి మంచి ప్రశ్నలతో సందడే సందడి ప్రోగ్రామ్ని చాలా బాగా ఆడుతున్నందుకు, మా చేత ఆడిపిస్తున్నందుకు ధన్యవాదాలు అని అంటూ జాండర్పేట నుంచి సజ్జాల ఇలారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. అండ్ గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించారు మనసు అంటూ బట్ కాదు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రైల్వే మౌలిక సదుపాయాలు, రైలు కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రయాణికులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే మంత్రిత్వ శాఖ సూచించింది. రైల్వే ప్రాంగణంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 139 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా సమాచారం అందించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణకు భారత్ నెట్ అమలు కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట భారతీయ జనతా పార్టీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ ఈరోజు విజయవాడలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా పాలకొల్లు నుండి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ చేరుకున్నారు. ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా పరిష్కార వేదిక హాజరయ్యే ప్రజలందరికీ ఉచిత భోజన సౌకర్యం కొనసాగిస్తామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు ప్రారంభించిన సందర్భంగా పేర్కొన్నారు. వేసవి సెలవులు శుక్రవారం కావడంతో విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తుల రద్దీ అసాధారణంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 24 జరగనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ప్రీ ఎగ్జామ్కు పగడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద పొందే ప్రయోజనాల గురించి గిరిజనులకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమం ఈ నెల 25 వరకు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చునని అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిషన్. స్టూడియోలో టైం 3:15. సందనే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటి అని చెప్పి. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, ఈసారి డీకోడ్ చేసినట్టున్నారు ఫాస్ట్ గా, అందుకే ఈసారి ఎక్కువ ఎస్ఎంఎస్ వచ్చినాయి. హై బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ షహీ కాలా ఫ్రమ్ నాగల్దిన నుంచి, రాంగ్ ఆన్సర్, కే లెటర్ అంట. ఎలా అండ్ ఎన్ ఫాల్గున్ రావు గారు పంపించారు రామకృష్ణపురం నుంచి, శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ నది అంట ఓల్డ్ గుంటూరు, సారీ ఓకే, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అంకయ్య ఆత్మకూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ దూరం 1300 కిలోమీటర్లు క్రిజీ అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కణ హని. ఆల్మోస్ట్ ఆన్సర్ లాగే ఉంది బట్ ఆన్సర్ మాత్రం కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్. అండ్ గోలకాండ్ నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప అండ్ జయమ్మ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, రైట్ ఆన్సర్. అండ్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. అండ్ మనహర్ పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నమస్తే కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ చిలుకు నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జానకంపేట నుంచి, రైట్ ఆన్సర్. అండ్ పి జానకి రామ్ పంపించారు, ట్రైన్ కాదు కదా. అండ్ అలాగే నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్, రైట్ ఆన్సర్. అలాగే ప్రసూన హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ నైతుల్లా భవానీపేట గ్రామం

రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జనీదీన్ స్నేహబాను జనీదీన్ రైట్ ఆన్సర్. అలాగే దస్తగిర్ సంధ్యా ప్రదూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ వసంత తిరుపతి నుండి. అండ్ కాకి దీకొండ ప్రసాద్ పంపించారు నాగూర్బాయ్. ఆన్సరే అదా, నాకు అర్థం అవ్వలేదు. మొత్తానికి రాంగ్ ఆన్సర్ అది. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన నుంచి నరసన్న శివగంగ ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే, బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కాదు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాసు కృపాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని అన్నట్టు పంపించారు. చెప్పులంట సాంబశివ పంపించారు గన్నవరం నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ రైల్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్మన్గూడ నుంచి పంపించారు దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి రైట్ ఆన్సర్. అలాగే కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. అండ్ తెలియదు సార్ అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి నేను చెప్తాను సుధా. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు రైట్ ఆన్సర్. అండ్ మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సార్ అంటూ యాదగిరి రాజేష్ ఫ్రమ్ గుల్బర్గా కర్ణాటక నుంచి పంపించారు. అండ్ రాజు ఫ్రమ్ యాదగిరి, ఇద్దరు ఒకే మెసేజ్లో రెండు ఊర్ల నుంచి పంపించారు అనమాట. మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, బహుకాల దర్శనాలు ఎలా ఉన్నారు? రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ సార్ మీ యాంకరింగ్ చాలా బాగుంది సార్, టైం వేస్ట్ అవ్వకుండా ఉందంట, థ్యాంక్ యూ సో మచ్. రామకార్తీక వెన్నెల వల్లి తులసి రాఘవేంద్ర వీళ్ళందరూ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జమలయ్య దొడదేవరపా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు ఊహల్లో వెళ్ళి రావడమే అంట, బట్ అది కాదు ఆన్సర్. అండ్ కా అనే లెటర్ అంట, మూర్తి సాగర్ నేరేడు చెల్ల నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ రైల్వే ట్రాక్ అంట లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుండి, బట్ రాంగ్ ఆన్సర్. రైల్వే ట్రాక్ అనేది కొంచెం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే చాలా మంది పంపించారు అండ్ ఆన్సర్కి కూడా కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది అది. కాశీ నుండి కన్యాకుమారి వరకు పోయేది, ఐ మీన్ కాశీ నుండి కలకత్తా వరకు పోయేది, కదలకుండా పోయేది దారి అన్నమాట. అంటే ఆ రోడ్ దారి రోడ్డు ఏదైనా సరే, చాలా మంది రైల్వే ట్రాక్ రైల్వే రోడ్డు అన్ని పంపించారు, అవి కూడా ఆన్సర్సే. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి భూమి ఆర్ దూరం అంట, ఇది కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే. అండ్ 3:35 స్టూడియోలో టైం, మనం ఉన్నాం సందడే సందడిలో. ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. సో ఈసారి కూడా సామెతే, దోచుకుని పోయినవాడు ఇది, దొరికినవాడు అది అని సామెత. ఏంటా ఇది అది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్, దోచుకుని పోయినవాడు ఇది, దొరికినవాడు అది. సో దోచుకుని పోయినవాడు ఏమయ్యాడు, దొరికినవాడు ఏమవుతాడు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

0: विविध भारती FM 101.3।
1: సాంగ్ ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను అండ్ మనమున్నాం సందడే సందర్లో.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
3: వస్తున్నా. అమ్మా ఇషు.
2: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
2: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
5: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ 101.3 అండ్ స్టూడియోలో టైం 3:15:17. మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్? యాక్చువల్ గా సామెత ఇది, దోచుకుని పోయిన వాడు ఇది, దొరికిన వాడు అది అని చెప్పి చాలా మందికి తెలుసు అనుకుంటా. చాలా ఆన్సర్స్ వచ్చినాయి.

పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కనకారావు గారు పెడన నుంచి, అండ్ మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి, అండ్ తిరుపతి దేవసేన పంపించారు తిరుపతి నుండి, అండ్ సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి, అండ్ లక్ష్మీ గుంటూరు నుండి వజ్రాల వెంకటరెడ్డి గారు రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి, అలాగే కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వీర రాఘవర్షిత్ అని పంపించారు గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ మూర్తి సాగర్ నేరేడు చెల్ల నుంచి, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ పంపించారు తులసి రాఘవేంద్ర రామకార్తీక వీళ్ళందరూ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ దసగే సంధ్యా ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి, అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే కొంగళ గ్రామం నుంచి పంపించారు అరవింద లహరి గురు వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ రామలకోట నుంచి దుబాయ్ షేక్ దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్యాంక్ కాలనీ నుండి పంపించారు సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్, అండ్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సాయి కుమారి ఫ్రమ్ రామనగర్ దొరికినోడు ఓకే రైట్ ఆన్సర్, అండ్ ఎన్ ఫాల్గుణరావు రామకృష్ణపురం నుంచి పంపించారు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ జమలయ్య దొడదేవరబాబు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కాకాని నుంచి పద్మశేఖర్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాణి జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్, అలాగే పూర్ణచంద్రరావు గారు శైలజ ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ ఆదిలాబాద్ నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కరపాక నుండి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఎవరు రమ, అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ డీకొండ ప్రసాద్ నాగూరుబాయి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ గోర్లకా నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ రాంగ్ ఆన్సర్, అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్ వీళ్ళందరూ పంపించారు నాగల్దిన నుంచి వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఉమామహేశ్వరి ఫ్రమ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్, అండ్ మోరంపూర్ నుండి తుమ్ముకూరు యశ్వంత్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి, అలాగే రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ బిజ్లీ వెంకటేష్ శ్యామల, అండ్ ఐదో ప్రశ్నకు సమాధానం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కన్ హాని సగన్ రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే చిలకనారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ జగ్వి అండ్ హసీనా ఫ్రమ్ గుంటూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ దామల చిన్నమస్తన్రావు గారు పెద్దమస్తన్రావు గారు మంగళగిరి నుంచి, అండ్ పంపిన వారు అని అంటూ అభి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అలాగే దోచుకున్న వాడు బాగానే ఉన్నాడు దొరికినవాడు బలైనాడంట కొత్త రకం సామెతోటి పంపించారు వీరకనకరావు గారు వీరభద్రపురం నుంచి, ఇప్పుడు కాదు రాంగ్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ సార్ అని అంటూ రాజు మెల్గిరి యాద్గిరి రాజేష్ సాగర్ గుల్బర్గా కర్ణాటక నుంచి, జస్ట్ కామెడీ సామెత మేము కర్ణాటక సామెత పంపించారు మొత్తానికి తర్వాత చదువుతాను నేను ప్రశాంతంగా, బట్ ప్రోగ్రామ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ సూపర్ సాంగ్స్ అని అంటూ పంపించారు థ్యాంక్స్ ఏ లాట్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి, అండ్ అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ కాదు సగమే రైట్ ఆన్సర్, అండ్ అలాగే మరయ్య కర్లాపూర్ నుంచి పంపించారు అసలు ఆన్సర్ ఏది, అండ్ వసంత చక్రాల తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే శ్రీనివాస్ రేణుగుంట నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కూడా నమస్కారం, బట్ ఆన్సర్ మాత్రం లేదు. అండ్ 3:19:35 స్టూడియోలో టైం మనమున్నాం సందడే సందడిలో నేను ఒక క్వశ్చన్ అడిగాను దోచుకుని పోయిన వాడు ఇది దొరికిన వాడు అది అని సామెత అని చెప్పాను, దోచుకుని పోయిన వాడు దొర దొరికిన వాడు దొంగ అనమాట, సో అది రైట్ ఆన్సర్, చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ.

సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో ఒకటి ఐదు మూడు కలిపితే కలిశారు అని అర్థం వస్తుంది, అండ్ నాలుగు ఐదు ఆరు కలిపితే ఆమె అని అర్థం వస్తుంది, అండ్ మూడు నాలుగు ఐదు ఆరు ఐదు కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది, అండ్ ఒకటి రెండు ఆరు ఐదు కలిపితే మరింత లేదా మరిన్ని అని అర్థం వస్తుంది. ఏంటది? ఒక తమిళ సినిమా విన్నట్టుంది కదా, చాలా సింపుల్ గా నీట్ గా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి క్లూస్ అన్ని కూడా. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 1 5 3 కలిపితే కలిశారు, అండ్ 4 5 6 కలిపితే ఆమె, అండ్ 3 4 5 6 5 కలిపితే

4565 కలిపితే అక్కడ అండ్ 1265 కలిపితే మరింత లేదా మరిన్ని అని అర్థం వస్తుంది. ఏంటది డీకోడ్ చేసి నాకు పంపిస్తూ ఉండండి 08662 4881 48 నంబర్కి.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్ అంటే, సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చూద్దాం మరి అందరూ డీ కోడ్ చేశారో లేదో. ప్రీవియస్ క్వశ్చన్ కి సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అప్పలరాజ్ గారు పెడన జోగనందరావు కాలేజ్ నుంచి రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి. అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ నుంచి పంపించారు. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనమాట మొత్తానికి, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కాదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి రాంగ్ ఆన్సర్ కదా. అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు. గజిబిజిగా అనిపిస్తూ ఉందయ్యా అంట. మరి గజిబిజిలో నుంచే ఆన్సర్ తీసుకురావాలి మీరు. నేను డీటెయిల్డ్గా అడిగాను, చాలా మంది పెడుతూ ఉంటారు ఆన్సర్స్ అయితే, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. అండ్ అతను ఆమె అక్కడ మరింతగా నాకైతే కొత్త రకం ఆన్సర్ పంపించారు, రామకృష్ణపురం నుంచి ఎన్ ఫాల్గుణరావు గారు, బట్ ఆన్సర్ అది కాదు. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. అండ్ వీర రాఘవర్షిత్ రవి తార వీళ్ళందరూ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అలాగే

ఆశాన్సన్ వాజ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ వజ్రాల వెంకటరెడ్డి గారు ఐఎమ్ ఇన్ జర్నీ. సో నో పెన్ పేపర్ అంట, పెన్ పేపర్ లేకపోతే ఏంటి ఫోన్ లో చక్కగా టైప్ చేసి డీకోడ్ చేసి పంపించండి. అండ్ ఫణిజత్ శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ తికమకగా ఉంది నాయన అంటూ సుబ్బరామయ్య గారు పంపించారు గన్నవరం నుండి. సో నీట్ గా క్వశ్చన్ ఏం చేస్తారంటే, నేను క్లూస్ ఇస్తాను కదా, క్లూస్ ని నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది రివీల్ అవుతుంది. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద, లహరి, గురు వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి శ్రీవాణి, రామకార్తీక, వెన్నెలవల్లి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి నజరుడు అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సందేప్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మునగాల సాంబశివరావు గారు మంగళగిరి నుంచి పంపించారు. దామల్ల చిన్నమస్తన్ రావు గారు, పెద్దమస్తన్ రావు గారు, బట్ ఓకే రైట్ ఆన్సర్. అలా ఎలా పంపించారండి విడివిడిగా లెటర్స్ ని. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా నుంచి పంపించారు దమ్మోజు వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ మాకు అంత నాలెడ్జ్ లేదు, మేము స్మాల్ సైజ్ కిడ్స్, వారంపూర్ నుంచి తుమ్మకూరు యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి అని పంపించారు. సో నేను చెప్తున్న ఆన్సర్ ఏంటో అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహమాన జనీద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సార్ అని అంటూ రాజేష్ సాగర్ గుల్బర్గ కర్ణాటక నుంచి పంపించారు. మేము కర్ణాటక నుంచి కర్నూలుకి పని మీద వచ్చాం, కానీ మీ ప్రోగ్రామ్ వింటూ మేమంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, పాటలు కూడా సూపర్గా ఉన్నాయి అని అంటూ థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ రాజు అండ్ రాజేష్ మీ అందరికీ కూడా. అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా, ప్రతీక్ అండ్ ధీరజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ మీ అందరికీ. అండ్ కుసుమా అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మలన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నున్ను నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. మీ పేరు ఊరు ఏది ఏమీ లేవు, బట్ ఆన్సర్ పంపించండి అట్లీస్ట్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే, ఈ వరల్డ్ లో ఎవరికైనా సరే ఫస్ట్ ఫస్ట్ ఇష్టమైన వ్యక్తి అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అంటే తను లేకపోతే అసలు మనమే లేవు. ఏంటా ఆన్సర్ అంటే మదర్ రైట్ ఆన్సర్. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అంటే బ్యూటిఫుల్ మదర్, అది సంగతి. అండ్ 327 దాటి 47 సెకండ్ స్టూడియోలో టైం. సెవెంత్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఈసారి ఒక పొడుపు కథ తీసుకొచ్చాను మీ అందరి కోసం. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా పొడుపు కథలు కూడా కావాలని. పచ్చని మేడలో తెల్లని కుర్చీలు ఉన్నాయి అండ్ తెల్లని కుర్చీల్లో నల్లని దొరలు కూడా ఉన్నారు, ఏంటది? తెలిస్తే 08662438148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మదర్ అంటూ పంపించారు, సూపర్ రైట్ ఆన్సర్. సో పచ్చని మేడలో తెల్లని కుర్చీల్లో నల్లని దొరలు, ఏంటది? డీ కోడ్ చేసి 08662438148 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

టు ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:31:42 అని మనం సందడే సందర్లో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్ అంటే, సో పచ్చని మేడలో తెల్లని కుర్చీలు, తెల్లని కుర్చీల్లో నల్లని ధరలు అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను కదా, అందుకే ఆన్సర్స్ అన్ని కూడా ఎక్కువ వస్తున్నాయి. అనంతపురం నుంచి అనురాధ గారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ మలన్బి కర్నూలు నుంచి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్, కేదర్ విరేష్ గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పేడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి కార్తీక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ భాస్కర్ పేడన నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొమ్మ జనిద్దీన్, స్నేహ బాణ జనిద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే కాకాని నుండి పద్మశేఖర్ బుక్ కాదు కదా అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ కాళ్ల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ జయం భాష కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్యాపుర దుడో నుండి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే లలిత మురళి ఫ్రమ్ కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ అల్మాన్గూడ నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి అండ్ శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ అండ్ సార్ ప్రోగ్రామ్ సూపర్ థ్యాంక్ యూ అని అంటూ బి రాంబాబు గారు, కమల, మానస వీళ్ళందరూ పంపించారు. బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ 7వ ప్రశ్నకి జవాబు అని అంటూ 2 ఆన్సర్స్ పంపించారు 6th and 7th క్వశ్చన్స్కి. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మీ, నిష్కన్ హని అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్ అండ్ రాత్రి ఇదే ప్రశ్న వేరే రకంగా అడిగారంట ఎవరు, సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి నిన్న రాత్ర. ఓకే అండ్ అలాగే అందుకే నేను ఈజీగా చెప్తున్నారు చాలా మంది అండ్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ వీర కనకరావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ తీసుకోండి సార్ జీ వస్తున్నారు, ఏం తీసుకోవాలి నాకైతే అర్థం లేదు అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు, అలాగే ఎగ్గల రమణ స్వర్ణభారతి నగర్ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కిషోర్ సార్ గుడ్ ఈవినింగ్, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ సీత కాదు చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ ఫాల్గుణరావు రామకృష్ణపురం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ ఆలగడ్డ నుంచి పంపించారు పాలంపోలే గారు రైట్ ఆన్సర్, అలాగే పి జానకిరామ్ పంపించారు నందిగామ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సార్ అంటూ కలమందలపాడు నుంచి పంపించారు చంద్రవర్ధన్ రాంగ్ ఆన్సర్, తాటిముంజులు ఎంత సమ్మర్ అయితే మాత్రం తాటిముంజులు ఇష్టమైతే మాత్రం అది చెప్తారు కాదు అండ్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా బట్ ఆన్సర్ ఏది అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సీత కాదు సుధా కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్య, ప్రతీక్, ధీరజ్ నాగల్దీన నుంచి రైట్ ఆన్సర్, అలాగే లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుండి అండ్ గోర్నకాల నుంచి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ కదా అది సంగతి అండ్ చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటంటే సీతాఫలం అనమాట, సీతాఫలం రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో పెద్ద అంటే అతి పెద్ద సినిమా

టైటిల్స్ ఏవైనా రెండు చెప్పండి నాకు, రెండు చాలు, లేదంటే ఒకటి చెప్పినా పర్వాలేదు. అతి పెద్ద సినిమా టైటిల్స్, అబ్బా ఏంటి ఇంత పెద్ద సినిమా టైటిల్ ఉందని అనిపించిన టైటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో నుండి

జెర్సీ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. అండ్ మనము సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీకు తెలిసిన అతి పెద్ద సినిమా టైటిల్స్ ఏమైనా ఒకటి కానీ రెండు కానీ చెప్పండి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది పంపిస్తున్నారు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. ఓకే, ఇంకోటి కూడా పంపించారు. ఇందులో నాకు నచ్చిన టైటిల్ కూడా ఒకటి ఉంది, తర్వాత చెప్తాను నేను. అండ్ సీతమ్మ వాయిట్ల సిరిమల్ జట్ అంట, కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి, శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కూడా. సేమ్ ఆన్సర్ భాస్కర్ పెడల నుంచి. అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు చాలా పెద్ద లిస్టే పంపించారు, కర్నూలు ముజఫర్ ఆన్సర్ పంపించారు చాలా మంది. కాకేని నుంచి పద్మశేఖర్ కూడా సేమ్ ఆన్సర్. అండ్ మలన్బి కర్నూలు నుంచి పంపించారు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని అంటూ పంపించారు. అలాగే ఎవడి గోలు వాడిది అని అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి. అండ్ ఎన్ ఫాల్గుణరావు గారు రామకృష్ణాపురం నుంచి పంపించారు, రివెంజ్ అంట, ఇది పెద్ద రేట్ల. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని అంటూ రైట్ ఆన్సర్ వీర రాఘవర్షిత్, రవి, తారా వీళ్ళందరూ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని అంటూ. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి అని అంటూ, దానవీర సూర్యకర్ణ అంటూ, లక్ష్మీ గుంటూరు నుండి. అశోకవనంలో అర్జున కళ్యాణం అని అంటూ ఎవరు పంపించారు, సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ తూర్పు పడమర నుంచి పంపించి, ఓకే తూర్పు పడమర జై జంటల అవి నల్గొండ జిల్లా నుంచి పంపించారు దమ్మోజు వెంకటాచారి గారు. ఇవి రెండు రెండు టైటిల్స్ ఒకే టైటిల్. అండ్ మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు అని అంటూ శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు. అండ్ అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఏమాన్సర్ దానవీర సూర్యకర్ణ. అండ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ పంపించారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ. అండ్ ఎగ్గల రమణ స్వర్ణభారత్ నగర్ నుంచి పంపించారు, ఓకే శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురు అరవింది అంటూ. అండ్ జాగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి, జగదీప్ విడో తిలక్ సుందరి అని అంటూ. అండ్ శ్రీ రాజరాజేశ్వరి కేఫ్ విలాస్ క్లబ్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి, చాలా లిస్టే పంపించారు. లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి నుంచి. అండ్ బ్రో గుడ్ ఈవినింగ్ శశికళ అండ్ సంధ్య ఫ్రమ్ నాగల్దీన్ నుంచి పంపించారు. సహస్రశీర చెడ అపూర్వ చింతామణి అంట. సో టైటిల్స్ చాలా డిఫరెంట్ టైటిల్స్ వస్తున్నాయి. అండ్ మావిడి మీద తొట్టు మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ ఎం మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఓకే ఇంకా ఉన్నాయి. అండ్ జగదేవి గుడి అద్లోక సుందరి అని అంటూ గణేష్ రాజు శ్రీవత్స. అండ్ లాహిరి లాహిరి లాహిరిలో అంటూ సుధా కొత్తగూడెం నుంచి. అండ్ శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అని అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సేమ్ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, చిలకనారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సేమ్ ఆన్సర్ బళ్ళారి నుంచి పంపించారు, గుడ్ మార్నింగ్ అండి అని అంటూ. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది చిత్ర అనుకుంటా. సేమ్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, చాలా ఆన్సర్స్ పంపించారు. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి, మా ఆవిడ మీద మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ. ముజఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు పంపించారు, దానవీర సూర్యకర్ణ అంటూ. అండ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని అంటూ పంపించారు, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, దానవీర సూర్యకర్ణ అంటూ పంపించారు. అలాగే శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ప్రేమ్ సాయి వరుణ్ వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. అండ్ నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సీతాఫలం అంట ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ దానవీర సూర్యకర్ణ అంటూ ఎవరు పంపించారు, బ్రహ్మ మరీంద్ర పేరు చాలా డిఫరెంట్గా ఉంది మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ వీళ్ళందరూ లాహిరి లాహిరి లాహిర్లో అంటూ. అండ్ పి జానకిరామ్ అండ్ ఉమామహేశ్వరి గారు పంపించారు మణికంఠ, శ్రీమద్ విరాట్. చాలామంది ఆన్సర్ పంపించారు అబ్బా. అండ్ సేమ్ ఆన్సర్ మళ్ళీ మొహమ్మద్ జనిద్దీన్, స్నేహబాణి జనిద్దీన్. అండ్ మోరంపూర్ నుండి తుమ్ముగురి నాగరాజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సేమ్ ఆన్సర్. అండ్ ఆన్సర్ సహస్ర శిరక్షేద అపూర్వ చింతామణి. ఓకే ఇందాక కూడా ఎవరు పంపించారు, ఇది వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి పంపించారు. అండ్ జమలయ్య దొడదోర్పా నుంచి పంపించారు, కలవారి కోడలు కనక మహాలక్ష్మి అని అంటూ. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, బాహుబలి త్రిబులార్ అంట, ఏంటి మరి అది. అండ్ పోలవల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి పంపించారు, మీ ఆవిడ మీద ఒట్టు మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో కిషోర్ బాబు ఎలా ఉన్నారు, ఆయనకి ఇద్దరు అంట. అండ్ భాస్కర్ పంపించారు చెరుకుపల్లి నుంచి, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు. వై చంద్రవర్ధన్ పంపించారు కలమందలపాడు నుంచి, సేమ్ ఆన్సర్. అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ, కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే కామర్తి శంకర్ రాజుల మండలం నుంచి మగధీరా అంట. అండ్ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అంటూ ఫణిసత్య శ్రీ తెనాల నుండి. అండ్ రవికుమార్ కాకినాడ నుంచి, సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి. ఎక్కడో విన్నట్టుంది టైటిల్ నాకు మొత్తానికి, ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే చాలా డిఫరెంట్గా, యూనిక్గా, చాలా

వెరైటీ వెరైటీ ఆన్సర్స్ పంపించారు అనమాట. ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఎలాగో మూవీస్ గురించి వెళ్ళాం కాబట్టి నాకు ఒక చిలిపిగా ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు, ఐ మీన్ చిన్నప్పుడనే కాదు, కొన్ని కొన్ని సార్లు పెద్ద అయిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనమాట. ఏంటంటే మనం ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్తాం. ఎప్పుడైనా ఒకసారి అలా జరిగిందా మీకు? ఏంటి ఆ సినిమాలు గుర్తుంటే నాకు పంపిస్తూ ఉండండి. కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి ఆన్సర్ ఏం లేదు. అండ్ సాహసవీరుడు సాగర్ కన్య అంట ఎవరు మరి పేరు కూడా లేదు. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఎన్టీఆర్ గారి సినిమా నాకు తెలుసు, అది వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, నాకు కూడా ఇష్టం సినిమా. అండ్ గణేష్ శ్రీవత్స కొనపూర్ నుంచి పంపించారు, ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి ఆన్సర్ ఆల్రెడీ చదివేశాను నేను. అండ్ కలిసి ఉంటే కలద సుఖం అని అంటూ శ్రీనివాస్ తిరుపతి నుంచి, సూపర్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్ళారా? తెలిస్తే, ఐ మీన్ తెలిస్తే కాదు, గుర్తు తెచ్చుకొని నాకు ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉండండి. 08662438148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:47:59 మనం ఉన్నాం సందరేశ్ అందరు. మీరు ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్లారా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎవరెవరు ఏ సినిమాలకు వెళ్లారో. ఎవరు పెడన జోగనందరావు కాలనీ నుంచి పంపించారు అప్పలరాజు గారు. ఇది 1986 జరిగింది. అప్పుడు ఉదయం ఆట ఒక సినిమా మ్యాట్నీ నుండి మూడు ఆటలు ఒక సినిమా ఆడేవి. ఓకే, ఉదయం ఆట ఒకటి, మ్యాట్నీ నుండి మూడు ఆటలు సినిమా ఆడేవి. నేను రాక్షసుడు సినిమాకి వెళ్ళబోయి అపూర్వ సహోదరుల సినిమాకి వెళ్ళారంట. అండ్ కమలాసన్ గారు విజేతల సినిమాకి వెళ్ళాలని వెళ్ళి పొరపాటున టైటానిక్ సినిమాకి వెళ్ళాను, అర్థం కాక నరకం అనిపించారంట. టైటానిక్ సినిమా అర్థం కావడానికి ఏముంది చెప్పండి? ఆ విజువల్ వండర్ని చూడాలి, ఆ ప్రేమని ఆస్వాదించాలి, చాలా ఉన్నాయి టైటానిక్లో ఎంజాయ్ చేయాలంటే. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అలాగే సాహస్ ఓకే ప్రీవియస్ క్వశ్చన్ కానీ మహానటి సినిమాకి వెళ్ళబోయి నేల టికెట్ సినిమాకి వెళ్ళాం, కుబేర సినిమాకి వెళ్ళబోయి కన్నప్ప సినిమాకి వెళ్ళారండి. కర్నూల్ ముజఫర్ నగర్ నుండి శ్రీవాణి రామకార్తిక్ వీళ్ళందరూ పంపించారు. సూపర్ సార్, మీ ఆలోచనలకి సూపర్ వెరైటీ ఆలోచనలు వస్తున్నాయి అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అనంతపురం చంద్రాదే గారు శ్రీకాంత్ మూవీ శ్రీకృష్ణ

వెళ్ళాలని మరొక సినిమాకు వెళ్ళడం జరిగిందంట. అలాగే తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు, అటువంటిది ఏదీ లేదయ్యా అంట. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, కలెక్టర్ గారు అబ్బాయి మూవీ చూడడానికి వెళ్ళాను కానీ అక్కడ టికెట్ దొరకపోవడం వల్ల ఆ రోజు విడుదలైన సహస్ర సామ్రాట్ మూవీ చూశాను. ఓకే, ఇంటెన్షనల్ గా మీరు ఆ సినిమాకి వెళ్ళారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక సినిమా అనుకొని పొరపాటున ఇంకో సినిమాకి వెళ్ళిపోయిన సినిమాలు ఏంటి అని చెప్పి, మొహమ్మద్ జనీదిన్, స్నేహబాణ జనీదిన. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ కనకారావు గారు పడన నుంచి, బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ మూవీకి వెళ్తే వేరే మూవీ వస్తుంది, నిద్రపోయారంట. అండ్ మలన్బి కర్నూలు నుంచి పంపించారు, అత్తడు, ఓకే, అత్తకు యముడు అమ్మాయికి మొగుడుకు వెళ్ళి యముడికి మొగుడు చూసి వచ్చారంట, సూపర్. 1984లో చాలానే జరిగింది. అండ్ వై చంద్రవర్ధన్ కవలమందలపాడు గ్రామం నుంచి పంపించారు, మూవీ నేమ్ కళింగ అంట. కళింగకు వెళ్ళబోయి వెళ్ళారా లేకపోతే కళింగకు వెళ్ళి వేరే సినిమాకి వెళ్ళబోయారా? అండ్ మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలిగాల్లి వెంకటనగర్ నుంచి, మంగళవారం సినిమాకి వెళ్లాల్సి ఉంది, ఆదికేశవ చూశారంట, సూపర్ అబ్బా ఇది మాత్రం. అండ్ రవికుమార్ కాకినాడ నుంచి, ఫ్యామిలీతో భరత్ అనే నేను సినిమాకి వెళ్ళాలనుకుని లాస్ట్కి మహానటి సినిమాకి వెళ్ళాం. ఎనీవే, ఇది కూడా మంచి చాయిసే కదా, మహానటి చూసి వచ్చారు. అండ్ పరుగు మూవీకి వెళ్ళి కంత్రి మూవీ చూశారంట సుధా కొత్తగూడెం నుంచి. అండ్ కిషోర్ బాబు అప్సరాకి వెళ్ళాం పోస్టర్ చూసి చిరంజీవి మూవీ అని, లోపలికి వెళ్ళి వెళ్ళాక వేరే మూవీ చిరంజీవి మూవీ నెక్స్ట్ డే నుంచే అని తెలియక ఓకే వేరే సినిమాకి వెళ్ళారు. అండ్ అలాగే దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి, విజయవాడలో శాంతి ప్రశాంతి సినిమా హాల్లో ఒక సినిమాకి బదులు వేరే సినిమాకి వెళ్ళారంట. అండ్ లేదు కిషోర్ గారు, మీకు ఎప్పుడైనా జరిగిందా అన్నట్టు లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుండి. నాకు ఒకసారి జరిగింది, అదేంటి ఆ సినిమా ఏంటని చెప్తాను నేను తర్వాత. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి, కలిసిందనరాకి వెళ్ళబోయి మా పెళ్లికి రండి సినిమాకి వెళ్ళాను, పిచ్చ బోరింగ్ మూవీ అంట. అండ్ అలాగే కుబ్జం మూవీ చూడాలని ఆది మూవీ చూశారంట గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి. అండ్ కిరాయిదాదా సినిమా చూద్దామని వెళ్ళాము, టికెట్లు అందక వెంకటేష్ గారి రక్త తిలకానికి వెళ్ళారంట పాలెం పోలయ్య గారు 1989లో. అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఈ మధ్య జరిగింది బ్రో, వాల్తేరు వీరయ్య సినిమా అనుకుని విజయ్ వారసుడు చూశారంట, సూపర్ అబ్బా. అండ్ చిన్నప్పుడు సినిమా టికెట్ పూర్తి హాల్ నిండి హౌస్ఫుల్ బోర్డ్ టాకీస్ ముందు బోర్డు తగిలిస్తే చాలాసార్లు వేరే సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి అని అంటూ చిలకనారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అలాంటి సందర్భాలు చాలానే ఉంటాయి. బట్ నేను అడిగింది ఏంటంటే, అనుకోకుండా ఒక సినిమా అనుకుని ఇంకొక సినిమాకి వెళ్ళడం, ఇన్ కేసు ఒకసారి ఒక సినిమా టికెట్లు తీసుకున్నా సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో సినిమా ప్లే చేస్తూ ఉంటారనమాట. అండ్ విజయవాడ రాజులో శివ హిందీ ఆడుతూ

ఒక సినిమా అనుకుని ఇంకొక సినిమాకి వెళ్ళడం. ఇన్ కేస్ ఒక్కోసారి ఒక సినిమా టికెట్లు తీసుకున్నా సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో సినిమా ప్లే చేస్తూ ఉంటారు అనమాట. అండ్ విజయవాడ రాజ్లో శివ హిందీ ఆడుతుంది, యువరాజ్లో రాజా విక్రమార్క ఆడుతుంది. ఫస్ట్ టైం విజయవాడలో సినిమా చూడటం, రాజా విక్రమార్క బదులుగా శివకు వెళ్ళాము అని అంటూ రవి గన్నవరం నుంచి సూపర్. అండ్ యగ్గల రమణ గుంటూరు నుంచి పంపించారు. అన్నయ్యకు వెళ్దాం అనుకుని పొరపాటున క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాకి చూశాము. తలకాయ నొప్పి అంట, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాకి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు వాళ్ళంటారు రాజసినిమనే కదా. సూపర్ కదా, ఎక్సలెంట్ మూవీ అది. అది తలనొప్పి వచ్చిందంటే ఎలా చెప్పండి. అండ్ ప్రేమనగర్ చూడబోయి గుడిగంటల సినిమా చూశారంట, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిదాసు. అండ్ ఈడియట్ సినిమాకని వెళ్ళాం, ఇంద్ర సినిమా చూసి వచ్చారంట, గోల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్. అండ్ రెండు సినిమా ఒక దగ్గర టాకీస్ ఉండడం వలన ఒక సినిమా అనుకుని పోయినాము. ఏంటి ఆ సినిమాలు, నేను అడిగింది అదే, చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు. అండ్ తాళి సినిమాకి వెళ్ళబోయి పల్లెటూరు సినిమా టైటిల్ అర్థం అవ్వలేదు నాకు, సో మీ పేరు కూడా అర్థం అవ్వలేదు నాకు. అండ్ జాండ్రపాటి నుంచి సజ్జా లీలారాణి గారు, ఆన్సర్ సురేష్ మహల్లో మనం సినిమాకి వెళితే స్క్రీన్ వన్లో అక్కడప్పుడు కుల్ఫీ సినిమా వచ్చిందంట, నాకు అర్థం కాకనేది అదే చూసే టైంలో. ఏంటంటే రెండు స్క్రీన్స్ ఉన్నాయని తెలియదంట. ఓకే, మనం కానీ వెళ్ళి అసలు నాకు పేరు కూడా తెలియదు కుల్ఫీ అనే సినిమా వచ్చిందని. అండ్ చంటి సినిమాకి వెళ్ళబోయి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళారంట, కొంగల గ్రామం నుంచి అరవింద గురు. అండ్ 1991లో ఆషికి సినిమాకి వెళ్ళాం మ్యాట్ని షోకి. అలాగే మరి అశోక్ ఆ సినిమాకి వెళ్ళాలని అనుకున్నాము కానీ ఆ సినిమా కుదరకపోవడంతో గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళామని అంటూ బిజ్లీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మహానటి సినిమాకి వెళ్ళి భరత్ అనే నేను సినిమా చూశామని అంటూ నవ్వుకున్నారంట క్రిజీ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కన్ అని. సూపర్. అండ్ నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ అనమాట, బిగ్గెస్ట్ టైటిల్స్ అని చెప్పాను కదా, లార్జెస్ట్ టైటిల్స్, ఆ టైటిల్స్ పంపించారు. ఎనీవే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక సినిమా కానీ వెళ్ళి ఇంకో సినిమా చూసారా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది వాళ్ళ సిచ్యువేషన్స్ ని, వాళ్ళ మెమరీస్ని నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే ఒక్కసారి జరిగింది నాకు గుర్తు ఏంటంటే, నేను అప్పటికే జోష్ సినిమా ఉంది కదా నాగచైతన్య జోష్ సినిమా, అప్పటికే నాకు ఆ సినిమా నచ్చి 3-4 times చూసినట్టు గుర్తు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ. అయితే నేనేం చేశానంటే తర్వాత బాణం సినిమా కనుకుంటా, నారరోహిత్ ఫస్ట్ మూవీ బాణం సినిమా కానీ వెళ్ళాం. తీర చూసిన తర్వాత లోపలికి వెళ్తే అప్పుడు కూడా జోష్ వేస్తున్నారు, ఇదేంటి జోష్ వేస్తున్నాడని చెప్పి ఆల్రెడీ అప్పటికే దాన్ని 3 times చూసాం, జోష్ చేస్తున్నారని చెప్పి డౌట్ వచ్చింది. బయటకు వచ్చి అడిగితే ఏదో ఒక చిన్న ఏదో ప్రాబ్లం వల్ల మేమే బై మిస్టేక్ ఆ సినిమా కని టికెట్లు తీసేసుకుని వెళ్ళాం, అది మా తప్పే యాక్చువల్గా. సో అలా బాణం సినిమాకి వెళ్ళబోయి జోష్ సినిమా 4-5 థియేటర్లో చూసి వచ్చాం అనమాట. 3:54 ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం. లాస్ట్ క్వశ్చన్, 10th question అడుగుతున్నాను, గెట్ రెడీ. 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 1, 2, 3, 5 కలిపితే సాహస కృత్యం అని అర్థం వస్తుంది. అండ్ 2, 3, 4, 5 కలిపితే తూర్పు అని అర్థం వస్తుంది. అండ్ 1, 3, 5 కలిపితే కొవ్వు అని అర్థం వస్తుంది. ఏంటా ఆన్సర్ తెలిస్తే 0862-43-8144 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. 5-letter ఇంగ్లీష్ వర్డ్, 1, 2, 3, 5 కలిపితే సాహస కృత్యం, 2, 3, 4, 5 కలిపితే తూర్పు, అండ్ 1, 3, 5 కలిపితే కొవ్వు. ఏంటది తెలిస్తే 0862-43-8144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం సారీ 3:58:30 అండ్ నేను అడిగిన క్వశ్చన్ 5-లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. కిషోర్ గారు, నేను సినిమాలు ఎక్కువ చూడను, అలాంటిది ఏం జరగలేదంట. సులోచన గారు సూపర్ అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ ఐలవరం నుండి డోకుపర్తి గోపాలరావు గారు పంపించారు. చంటీకి వెళ్లి మాతృదేవ బావ చూశారంట. ఇంకా ఏడ్చుకుంటూ వచ్చుంటారు నాకు తెలిసి, మామూలుగా ఉండదు. కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి శ్రీవాణి రామకార్తీక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ సుదర్శన మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఫణిశెట్టి శ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ హలో క్రిష్మి. సో మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, అవునా, డెఫినెట్ గా చెప్తాను. అండ్ దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి, సారీ కిషోర్ అన్న, నాకు తెలియదు అనంట, దానికి సారీ ఎందుకు, నేనే చెప్తాను దక్ష. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ కిషోర్ సార్ నిజంగా చాలా ఎంజాయ్ చేశాం, ముత్యాల మాటలు, ముత్యాల పలుకులు, ముత్యాల క్వశ్చన్స్, సూపర్ ఓ సూపర్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యామని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్, మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి మీన్స్ అలాట్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుంచి మమ్మ జరిదిన్, స్నేహబాణి జరిదిన్ రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు జరిగే 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, పలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు దృశ్య మాధ్యమం ద్వారా 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వృద్దుల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వయోవృద్దుల కోసం జీవన్, జాయింట్ ఎల్డరీ ఎంపవర్మెంట్, వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ మొబైల్ అప్లికేషన్ను, శతాయు సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ జెరియాట్రిక్ కేర్ గివర్ డాష్ బోర్డును ప్రారంభించింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో 17 ఎకరాల్లో సమీకృత సేంద్రియ సాగు చేస్తూ పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల సాగుతో స్థిరమైన ఆదాయం పొందుతున్న రైతును ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. రసాయన ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతింటోందని, జీరో బడ్జెట్ నేచురల్

ఫార్మింగ్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని లోకేష్ పేర్కొన్నారు. జూన్ జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో 10 రాష్టాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆల అయోధ్యరామరెడ్డి, పరిమల్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో రాష్టంలోని 4 స్థానాలకు జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. లండన్లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపిక చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్ తర్వాత ఈ పదవికి ఎంపికైన 2వ భారతీయుడాయన. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 19,840,00,000 రూపాయలతో చెక్కులను లబ్దిదారులకు అందించినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. రాజధాని నగరం నిర్మిస్తున్న రహదారులు, ఎల్పీఎస్ జోన్లు తదితర అభివృద్ది ప్రాజెక్టు నిమిత్తం భూ సమీకరణ చేపట్టామని, సమీకరణకు కొందరు రైతులు, భూ యజమానులు ముందుకు రానందున రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియపై నోటిఫికేషన్ విడుదల చేశామని అడిషనల్ కమిషనర్ భార్గవతేజ గ్రామస్తులకు వివరించారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా. పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: BFM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:15 అండ్ మనమున్నాం వివిధాలు. సో వివిధాలో ఒకే హీరో సాంగ్స్ ప్లే చేస్తాను అండ్ ఆ హీరో ఎవరు ఆ పాటలు ఏంటి అనేవి డెఫినెట్ గా చెప్తాను. మంచి ప్లేలిస్ట్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్ లాస్ట్ క్వశ్చన్ అడిగాను, 5-letter ఇంగ్లీష్ వర్డ్, కొంకల గ్రామం నుంచి అరవింద గారు రైట్ ఆన్సర్ అండ్ చిలుక నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ కామర్తి శంకర్ రాజుల నుంచి కాఫీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మలన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ప్లేట్ అంట ఎప్పుడో అడిగిన క్వశ్చన్ కి బట్ అది కాదు. అండ్ సందరే అందరి అత్యంత ఆసక్తికరంగా హుషారుగా కొనసాగింది సూపర్ డూపర్ ప్రశ్నలతో మంచి మంచి పాటలతో మమ్మల్ని అమితంగా ఆకట్టుకున్న మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మల్ని జనిద్దీన్ స్నేహ బాణి జనిద్దీన్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పేరు భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి అండ్ పెడని జోగనందరావు నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, ఈరోజు సందడి 10 ప్రశ్నలతో మమ్మల్ని పరుగులు పెట్టించారు అంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలిగా కిషోర్ అంటే అంటూ థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా నుంచి పంపించారు, దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మీ ఫేవరెట్ సాంగ్స్.

అండి, అవి విని ఆనందిస్తాం. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కన్ హనీ. క్రిష్జీ సందడే సందడి హుషారుగా ఉంది, మా అందరి పేర్లు చదవడం చాలా హైలైట్ అని అంటూ. సో మీరు ఇప్పుడు ఇలా అంటే మిగతా వాళ్ళందరూ మా పేర్లు చదవలేదంటారు, అలా ఏం లేదు. నాకు ఆ ఫ్లోలో ఆ టైంకి ఎన్ని అయితే వీలైతే అన్ని పేర్లు చదివేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ బాయ్ క్రిష్జీ, అబ్బో ఎన్ని ముత్యాలో మీ మాటల్లో ఉన్నాయి కదా అంట. అలాంటి ముత్యాలు ఉంటే నాకు కూడా పంపించండి, నాకు కూడా చాలా యూజ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ముత్యాల దండ వేసుకుంటారంట సుధా కొత్తగూడెం నుంచి. థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీన్స్ ఎలాట్ సుధా. అండ్ బ్రో గుడ్ ఈవినింగ్స్ అంటూ సంధ్య, ప్రతీక్, ధీరాజ్ ఫ్రమ్ నాగల్దీన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అని అంటే ఫీస్ట్ అనమాట, FEAST, ఫీస్ట్ రైట్ ఆన్సర్. అందరూ కూడా రైట్ ఆన్సర్ గెస్ట్ చేసి పంపించారు కాబట్టి మీ అందరి కోసం ఈ ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టాను. అండ్ ఈ రోజు వివిధాలో ఒకే హీరో సాంగ్స్ ప్లే చేస్తాను. అండ్ ఆ హీరో ఎవరు అని అంటే శర్వానంద్ అనమాట. శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను బ్యాక్ టు బ్యాక్. వింటూ స్టే ట్యూన్డ్.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా వివిధాలో ఒకే హీరో సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. అండ్ ఆ హీరో ఎవరు అంటే శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ మా పేర్లు మాత్రమే కాదు కృషి, మన శ్రోతలందరి పేర్లు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ అండి థ్యాంక్ యూ సో మచ్. అలాగే కృషన్న ఓకే దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఏం చదువుకోక్కర్లేదు, మనం చదివిన చదువుంటే చాలు, అదే మనకు అన్ని నేర్పిస్తుంది అండ్ థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్కి. అండ్ ఒంగోలు నుంచి శ్రీనివాస్ కమల పంపించారు, నేను అడగలేదు క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయితే ఎనీవే. అండ్ బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:52. మనం ఉన్నాం వివిధాలో. బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీస్. శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి లవ్లీ సాంగ్స్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీ జాను నుండి. ఈ సాంగ్ వింటూ స్టడీ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్. పేరెంట్స్ టీన్ రిలేషన్షిప్ గురించి ఈ ప్రోగ్రాంలో మనం మాట్లాడబోతున్నాం. అది టీనేజర్స్కి ఉపయోగపడుతుంది, సింగిల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో కీప్ లిస్నింగ్ టు వెనిలా విత్ చేతన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పేరెంట్స్ వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలాగా మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తీయకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్తో ఎంతో రిలేషన్షిప్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళే మొదటి గురువులు కూడా అంటారు. కాబట్టి వారితో ఎలా అంటే నమ్మకంగా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు ఉంటే పిల్లలు ఇట్టే పసిగడతారు. ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలియకూడదు అంటే వర్బల్ లాంగ్వేజే కానివ్వండి, బాడీ లాంగ్వేజే కానివ్వండి. మీరు అబద్ధాలు ఆడితే

చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పసిగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం, ఏ రిలేషన్షిప్లోనైనా కానీ. ఈ నమ్మకమే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాయిష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా

పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ మన వెన్నెల ప్రోగ్రామ్ లో చెప్తాను. వింటూ ఉండండి మీ ఆర్జే చేతంతో. ఫస్ట్ ఈజ్ వేస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు చికాకుగా మాట్లాడకుండా వారిని ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకోండి. వాళ్ళని సూటిగా చూస్తూ చెప్పే విషయాలన్నీ పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు అని అర్థం చేసుకొని మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉంది, వినడానికి అంతకంటే ఈజీగా ఉంది, కానీ చేయటమే కష్టం. ఏంటి ఇంత ఈజీగా ఉంది, కష్టం ఎందుకు అంటున్నారా? ఇవాళ పిల్లలు పేరెంట్స్తో ఏమి షేర్ చేసుకోవట్లేదు, పేరెంట్స్ పిల్లలతో ఏమి షేర్ చేసుకోవట్లేదు. ఎవరైనా షేర్ చేసుకుందామనిస్తే ఒకవైపు ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, అంత ఓపెన్గా చెప్పేస్తారా ఏమన్నా? వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళు మాపైన కాన్సన్ట్రేషన్ చూపట్లేదు, వీళ్ళకు ఇది అనవసరమైన టాపిక్ అనేసి వాళ్ళు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, మిగతాది చెప్పరు. మేబీ వర్చువల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారేమో, అది మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. మీరు అందుకే నిజాయితీగా ఉండడం చాలా మంచిది. మీరు పిల్లలతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అంతేగాని టెంపరరీగా వారికి అబద్ధం చెప్పి సంతోష పెట్టినా నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకం కలిగించలేరు. రెస్పెక్ట్ దేర్ బౌండరీస్, హద్దులను గౌరవించండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్ళు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తన నడవకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ నమ్మకంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు, వారి నిర్ణయాలను అసలే పట్టించుకోరు, విలువ కూడా ఇవ్వరు. నీకేం తెలియదు, మాట్లాడకు అని అలా కసురుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోకపోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి. గివ్ దెమ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వండి. ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్ర్యం, ఆంక్షలు రెండు ప్రమాదమే. అందుకే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంటారు. అందుకే వారి వయసుకు తగినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను, బొమ్మలను కొనివ్వండి. చిన్న వయసులోనే డిసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి. విఫలమైనా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమ వైపు ఉన్నారని బలంగా నమ్ముతారు, మీరు చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. ఏవైనా కొంచెం క్రిటికల్ గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతున్నారు, ఈ మధ్య వర్చువల్ లైఫ్ కాబట్టి, వర్చువల్ ఫ్రెండ్స్ కాబట్టి సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లింగ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు గమనిస్తూ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు పేపర్లో ఏదో సైబర్ బుల్లింగ్ అని పిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూనే ఉంది. ఇంకా టీనేజ్లో ఏంటంటే తొందరగా హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు, దీంతో మొదట్లోనే అడ్డు చెప్తే మీతో ఏం మాట్లాడరు. క్రష్ అనేది జీవితంలో ఆరోగ్యకరమైన భాగం. ఏంటి, షాక్ అయ్యారా? ఎస్. మనం ట్రెడిషనల్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ అనుకుంటే ఇది షాక్ అవుతాం, కానీ అది కూడా హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫిజికల్ అట్రాక్షన్, మెంటల్గా ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్, ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయట. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్లో ఉంటారు, హార్మోన్స్ ప్రభావం ఉంటుంది.
పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు

వారి క్రష్ గురించి చెప్తే మీరు ఎదురు చెప్పకుండా అసలు ఏంటో అని కాన్వర్సేషన్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అండి, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జికొక్క పిల్లల్ని ఇష్టపడినట్టుగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయితే ఓదార్చండి. ఒకవేళ బ్రేకప్స్ ఇవి అయితే కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వాళ్ళకి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకు క్రష్ అంటే తెలియదు, బ్రేకప్ అంటే అసలే తెలియదు. అది కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు వాళ్ళకు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రియాక్ట్ అనేది తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్తారు. ఈ మాటలు వాస్తవమే. అయినా ఇంకా చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల వద్దనే కొట్లాడుకుంటూ పసి మనసులు కదా గాయపరుచుతున్నారా అని కూడా ఒక్కసారి వాళ్ళకి సందేహం రాదు. పిల్లల ముందే అసలు ఈ మధ్య అసలు పాతకాలం నుంచి కూడా చూస్తున్నట్టుంటే ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే పేరెంట్స్ చాలా మటుకు ఒక టోన్ అసలు ఇంకో మన ఏంటంటే సీలింగ్కి అందాలి అంతగా అర్చుకుంటూ ఉంటారు. పెద్ద కేకలు వినిపిస్తే పిల్లలు భయపడతారు, ఎవరితోనూ కలవకపోవడం, అడిగితే నోరు మెదలుపుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ రాలేదు, ఎవరితో షేర్ చేయాలో తెలియదు, ఇవంతా కొత్తగా ఇంట్లో చూస్తారు కాబట్టి వారు బిగుసుకుపోయి ఉండరు. అలాంటి వాళ్లకు మనస్తత్వ నిపుణులు చెప్పే మాట ఒకటి, ఇంటి వాతావరణం పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారిని కుటుంబంలో గొడవలు, హస్బెండ్ వైఫ్ మధ్య మనస్పర్ధలు మానసికంగా కుంగదీస్తాయని చెప్తారు. పర్యవేక్షణ కరువై ఆకతాయిలుగా మారుతున్నారని, సెల్ ఫోన్, టూ వీలర్ చోరీలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. ఒకసారి మనం చూస్తే జూనైల్ కోర్టులు అక్కడ ఇక్కడ ఇదేంటి, పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, పావర్టీ ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ పై ఇంత ప్రభావం పడింది. అందుకే నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మాటలు చిన్నగానే ఉండొచ్చు, ఇవన్నీ ఏదో అని అలా తోసిపుస్తుంటారు, కానీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ చిల్డ్రన్. అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టి కూడా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ విత్ ద హస్బెండ్, విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. మీ మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోండి, బికాస్ దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 5:00. ఇవాల్టి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు తలుపు తెరిచి చూడు నాటికి వింటారు, రచన శ్రీ కేబిఎస్ కుమార్.

కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పిస్తున్న తలుపు తెరచి చూడు నాటికి వింటారు. రచన శ్రీ కేబిఎస్ కుమార్. ఇందులో శ్రీ ఎం గురుస్వామి, శ్రీ కేబిఎస్ కుమార్, డిఆర్ మంజుల, వడ్లమూడి దుర్గాంబ, షాపూరు విజయలక్ష్మి పాల్గొంటున్నారు. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. తలుపు తెరచి చూడు నాటిక.

0: అదేమిటి, రైలు రాకముందే స్టేషన్కి వచ్చి నా కోసం వెయిట్ చేయాల్సింది పోయి, రైలు వచ్చినా ఈ మనిషి రాలేదేమిటి? అరే, రవి బదులు ఆనంద్ వస్తున్నాడేమిటి? ఓహో, తనేదో రాజకార్యాల్లో మునిగిపోయి తన బదులు ఆనంద్ని పంపాడన్నమాట.
1: హలో కస్తూరి.
0: హలో ఆనంద్.
1: సారీ, దారి పొడవునా సిగ్నల్స్, కాస్త లేట్ అయింది.
0: ఇట్స్ ఆల్ రైట్.
1: ప్రయాణం బాగా జరిగిందా? ఎవరికోసం అలా స్టేషన్ అంతా కలయి చూస్తున్నావు? రవి కోసమేనా? వాడు రాడు.
0: రాడా?
1: రాడా అంటే రాలేడు.
0: రాలేడా?
1: రాలేడా అంటే అది
0: నా టెలిగ్రామ్ అందలేదా?
1: అందింది.
0: మరి
1: ఏమో, నాకేం తెలుసు.
0: రవి, నువ్వు ఒకే పోర్షన్లో ఉంటున్నారు, నీకు కాకపోతే మరెవరికి తెలియాలి?
1: ఒకే పోర్షన్లో ఉంటే వాడి రూటు వేరు, నా రూటు వేరు.
0: అంటే?
1: అదే, ఇప్పుడు వాడు స్టోర్ రూమ్లో ఉంటున్నాడు.
0: స్టోర్ రూమ్లోనా?
1: అబే కాదు, వాడు సరుకు పెట్టుకునేది స్టోర్ రూమ్లోనేగా, ఎక్కువసేపు అక్కడే గడుపుతున్నాడు అని దాని అర్థం. అయినా కస్తూరి, వాడి వ్యాపారం తూర్పు వైపు, నా ఉద్యోగం పడమటి వైపు. రాత్రి ఎప్పుడో కలుస్తాం, ఇంత నోట్లో వేసుకొని మంచాలపై పడతాం.
0: ఏమిటో ఆనంద్, రవి ప్రవర్తన నాకేమర్థం కావడం లేదు. గతంలో వారానికో లెటర్ రాసేవాడు, 6 నెలల నుండి ఉత్తరాల సంఖ్య తగ్గింది. ఒకవేళ రాసినా 4 ముక్కలు. ఈ ముక్తసరి వ్యవహారం నాకు బొత్తిగా నచ్చడం లేదు.
1: నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఒరే గాడిదా, కస్తూరి నీకు ఫ్రెండే కాదు ప్రియురాలు కూడా, మనసుకి హత్తుకునేలా 4 ముక్కలు రాస్తుండు, లేకపోతే బాధపడుతుంది అని. వింటేనా? వినడు. ఎందుకు వింటాడు?
0: పోన్లే.
1: ఇక నువ్వు వాణ్ణి మర్చిపోవడం మంచిది కస్తూరి.
0: ఈమాత్రం దానికేనా?
1: ఈమాత్రం చాలదు.
0: అంత త్వరగా విడిపోయే బంధమైతే అది ప్రేమెలా అవుతుందానని. సరే, విషయం ఏమిటో నేనే కనుక్కుంటాలే, వస్తాను.
1: అదేమిటి, బండి తెచ్చాను, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.
0: వద్దులే, ఆటోలో వెళ్తాను.

నేను ఈ ఊరికొచ్చి అప్పుడే ఒక రోజు అయిపోయింది. నువ్వేమో రానే లేదు. ఎందుకమ్మా, నా మీద కోపమా? ఏయ్, ఫోటోలో పోజిచ్చి నవ్వులు చిందించడం కాదు. సినిమాలో చూపినట్టు ఫోటోలోంచి సజీవమూర్తిగా కిందికి దూకేయకూడదు. కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకుందాం. రవి, నీకెలా ఉందో కానీ నాకు మాత్రం నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది. 2 ఏళ్ల క్రితం నన్ను రైలెక్కించడానికి నువ్వు స్టేషన్కొచ్చావు, నాకు బాగా జ్ఞాపకం ఆ రోజు.

0: అదురవి, ఈ ఎడబాటు నేను భరించలేను. మాకు ఈ ట్రైనింగు వద్దు, ఈ ప్రమోషను వద్దు.
1: అలా అంటే ఎలా? సక్రమమైన మార్గంలో ఎదిగే అవకాశం వచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకోకూడదు. ఎంత, రెండేళ్లేగా?
0: రెండేళ్లేగా అని సింపుల్గా అంటున్నావా? రెండేళ్లకు ఎన్ని రోజులు నీకు తెలుసా?
1: ఎన్ని నిమిషాలు కూడా తెలుసు.
0: తెలిస్తే ఇలా మాట్లాడనే మాట్లాడవు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తే నన్ను ఊళ్ళో ఉంచుతారా? ప్రమోషన్ ఇచ్చి ఏ పూనాకో ఆగ్రాకో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అప్పుడేమో నువ్వు ఇక్కడ, నేను అక్కడ, అందుకే వెళ్ళనంటున్నాను.
1: పిచ్చి కస్తూరి, నీకు ప్రమోషన్ వచ్చి పూనాకో ఆగ్రాకో వేస్తే ఇక్కడ నేనెందుకుంటాను? ఇక్కడ బిజినెస్ లావాదేవీలన్నీ సెటిల్ చేసి పారేస్తాను. నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాగానే మనం పెళ్లి చేసుకుందాం. నీకు ప్రమోషన్ రాగానే అక్కడికి వెళ్తాం. నా బిజినెస్ అక్కడ స్టార్ట్ చేస్తాను.
0: రవి,
1: సరే గాని అసలే డిసెంబరు, ఢిల్లీలో చలి ఎక్కువ, తగిన జాగ్రత్తలు తీసుకుంటావు కదూ?
0: క్రమం తప్పకుండా లెటర్స్ రాస్తుంటావు కదూ?
1: అలాగే ఉంటాను. ఆరోగ్యం జాగ్రత్త. బెస్ట్ ఆఫ్ లక్.
0: థ్యాంక్ యూ.

0: అలా నన్ను సాగనంపావు. నీ ప్రోత్సాహమే కొండంత అండగా భావించి ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. నీ ఉత్తరాలే ఊపిరిగా కంటిన్యూ చేశాను. నీ లెటర్ రావడం ఒక్కరోజు ఆలస్యమైతే చాలు, విలవిల్లాడిపోయేదాన్ని. ట్రైనింగ్లో నోట్స్తో పాటు నీ ఉత్తరాలు కూడా వల్లవేస్తూ, నీకు ఉత్తరాలు రాస్తూ సంవత్సరంన్నర కాలాన్ని నెలన్నరగా గడిపేశాను. మిగిలిన ఈ 6 నెలలు 6 సంవత్సరాలైనట్టుంది. మరో అరగంటలో నేనే నీ గదికొస్తున్నాను. సమాధానం చెప్పడానికి, నా అలక తీర్చడానికి సిద్ధంగా ఉండు. ఎవరది? రవేనా? నా పిచ్చి గాని. వచ్చేవాడు అయ్యుంటే ఎప్పుడో వచ్చేవాడు. కమింగ్. ఓ ఆనంద్, నువ్వా? రవేమో అనుకున్నాను.
1: రవి ఇంతవరకు రానేలేదా కస్తూరి?
0: అసలు నేను ఈ ఊరొచ్చిన సంగతి చెప్పావా? ఏమన్నాడు?
1: వీలు చూసుకుని వచ్చి చూస్తానన్నాడు.
0: ఏమిటి, వీలున్నప్పుడు వచ్చి చూస్తానన్నాడా? ఇదేం సినిమానా ఎగ్జిబిషనా వీలున్నప్పుడు చూడ్డానికి? అరే, ప్రేమించిన అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పిల్ల ఢిల్లీ నుండి 2 ఏళ్ల తర్వాత వచ్చి అప్పుడే ఓ రోజు దాటిపోయింది, కనీసం వచ్చి చూడాలనిపించలేదా? ఏమిటి అతడి ఉద్దేశం? ఆనంద్, నేను రవిని చూడాలి.
1: ఇవాళ?
0: ఇప్పుడే చూడాలి. పద.
1: ఎక్కడికి?
0: రవి ఎక్కడుంటే అక్కడికి.
1: ఎక్కడుంటాడో ఎలా తెలుసుకోవడం?
0: ఎక్కడికి వెళ్ళినా రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడుగా.
1: ఆగు ఆగు కస్తూరి, నా మాట విను.
0: నేను వెడుతున్నాను, ఈ మిస్టరీ ఏమిటో నాకు తెలియాలి.
1: ఆగు కస్తూరి, నేను వస్తున్నాను. మై గాడ్, కస్తూరి వెళ్ళిపోయింది, నేను వెళ్ళాలి. అరే, తలుపు తెరిచిపెట్టే వెళ్ళిపోయింది, నేను వెళ్ళాలి. లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. తలుపులు ముందుకు వేసి గొళ్ళెం పెట్టి వెళ్తాను. చాలా పొద్దుపోయింది కస్తూరి, నా మాట విను. పద, ఇంటికెళ్దాం.
0: టైం 10గా అయింది, పక్కింటి సంధ్యకి చెప్పే వచ్చాలే.
1: నువ్వు వచ్చింది 8 ఇంటికి, ఇప్పుడు 10 అయింది, పైగా పగల సమయం కూడా కాదు.
0: తెల్లవార్లు ఇలాగే కూర్చుంటాను. రవి రావాలి, ఇవాళ ఆటో ఇటో తేలిపోవాలి.
1: నువ్వు వాడిని ఇంతగా ప్రేమిస్తున్నావు, కానీ వాడు నిన్ను అర్థం చేసుకోవడం లేదు. నిన్ను లక్ష్యం చేయని వాడు వెంట నువ్వు పడ్డం దేనికి?
0: అందుకని
1: వాణ్ణి మర్చిపో.
0: రవిని మర్చిపోవడం నా వల్ల కాదానా?
1: నేను మరపిస్తాను.
0: అంటే వాట్ డు యు మీన్?
1: ఐ మీన్ అదే, మరేం లేదు. నీ జీవితం నాశనం కాకూడదు, అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.
0: ఆనంద్, ఇదాని ఎత్తుగడా?
1: కస్తూరి
0: దుర్మార్గుడా, విధవబుద్ధి మనసులో పెట్టుకుని ఇలా నాటకం ఆడుతున్నావా?
1: కస్తూరి,
0: ఇప్పుడు బాగా అర్థమైంది. రవిని నువ్వే ఏదో చేశావు. నా రవిని, నా రవిని చెప్పు, ఏం చేశావు?
1: కస్తూరి, నేను చెప్పేది పూర్తిగా విను.
0: నిన్న నువ్వు నన్ను రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తున్నాను. రవి పేరెత్తినప్పుడల్లా నీ మొహంలో రంగులు మారుతున్నాయి, నీ మాటల్లో తడబాటు లీలగా కనిపిస్తోంది.
1: కస్తూరి,
0: మేమిద్దరం ప్రేమికులం కావడానికి కారణం నువ్వే. ఈ నిర్ణయానికి రావడానికి నీకు సిగ్గులేదు?
1: ఆపుతావా లేదా?
0: ఆపను, నిజం తెలిసే వరకు ఆపను. నాకు నిజం కావాలి.
1: నిజం కావాలా నీకు? అయితే రా.
0: వదులు వదులు, ఎక్కడికి లాక్కెడుతున్నావు?
1: ఎక్కడికా, స్టోర్ రూమ్ దగ్గరికి. నోరు మూసుకొని నా వెంట నడు.
0: అరుస్తాను, కేకలు వేస్తాను, అందరినీ పోగు చేస్తాను.
1: గుండెలు చిక్కబట్టుకొని.
0: ఏమిటి ఇక్కడికి తెచ్చి నిలబెట్టావు?
1: ఆ గది తలుపు తెరు.
0: ఏముంది రూమ్లో?
1: తలుపు తెరిచి చూడు.
0: దీన్ని స్టోర్ రూమ్గా వాడుకుంటున్నానని ఇదివరలో రవి నాతో చెప్పాడు.
1: ఇప్పుడు ఇది స్టోర్ రూమే.
0: ఇప్పుడు అర్థమైంది. ఈ గదిలోకి నన్ను లాక్కెళ్ళి నీ కోరిక తీర్చుకొని.
1: చూడు, తలుపు తెరిచి చూడమని మర్యాదగా చెప్పాను. ఆ పని చెయ్యకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలియదు.
0: చూస్తాను, తెరిచి చూస్తాను. నేను ఊహించిందే గనక జరిగిందో, నిన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు.
1: ఊహించింది కాదు, నువ్వు ఊహించనిది జరుగుతుంది. చూడు, తలుపు తెరచి చూడు.
2: ఎవరు, ఎవరది?
0: అది

0: అది రవి కంఠంలా ఉంది. రవి,
1: ఎవరు?
0: లైట్ వేసుకోకుండా చీకటి గదిలో ఉన్నావే.
1: కస్తూరి.
0: కస్తూరిని
1: వద్దు, దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు.
0: రవి, ఏమిటిలా అయిపోయావు? ఏమైంది నీకు?
1: ఏం కాకూడదు, అదే అయింది. విధి నాకు ఘోరమైన శాపం ఇచ్చింది కస్తూరి.
0: అంటే?
1: నేను నీకు చేసిన ద్రోహానికి భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు.
0: రవి, ఏమైంది నీకు?
1: టీవీ.
0: ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడివి, నీకు క్షయవ్యాధా. అయినా ఇందులో అంతగా భయపడాల్సిందేముంది? క్రమం తప్పకుండా మందులు వాడితే అదే తగ్గిపోతుంది. చీకట్లో కూర్చుంటే ఒంటరితనం బాధిస్తుంది. రా, హాల్లో కూర్చుందాం.
1: ఇక మీదట ఒంటరితనమే నాకు నేస్తాం.
0: నేనుండగా నువ్వు ఒంటరివాడవేలా అవుతావు రవి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని కాళ్ళు మొహం కడుక్కో, అలా బయటికి వెళ్ళొద్దాం.
1: వద్దు, సమాజం వెలివేసిన ఈ జీవితం చీకట్లోనే అంతం కావాలి.
0: ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?
1: ఇంకా అర్థం కాలేదా కస్తూరి? నాకు నాకు ఎయిడ్స్ వ్యాధి సోకింది.
0: రవి, ఏమిటి నువ్వు అంటున్నది? నీకు ఎయిడ్స్ వ్యాధా? ఎలా ఎలా సోకింది?
1: ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ, ఇది ఏ జన్మలోనో చేసిన పాపం కాదు, ఈ జన్మలోనే చేసుకున్న పాపం. విధి ఇలా శాపం ఇచ్చింది. వెళ్ళిపో కస్తూరి,
0: వెళ్ళి.
2: ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఎండిపోయాయి కస్తూరి. సమాజానికి తెలిస్తే ఒక్కసారిగా మీద పడుతుందని భయపడి ఇలా స్టోర్ రూమ్లో చీకట్లో

0: ఊరుకో కస్తూరి ప్లీజ్.
1: ఇంత ప్రాణాంతకమైన జబ్బు రవికి ఎలా సోకింది? అతడి జీవితంలో ఏదో అపశృతి పలికి ఉండాలి. ఏమిటది?
0: నాకు తెలియదు.
1: అబద్ధం రవి, నువ్వు ప్రాణస్నేహితులు. అతడు నీ దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఆనంద్, అనవసరంగా నిన్ను అనుమానించి అవమానించాను, అందుకు నన్ను క్షమించు ప్లీజ్. నిజం చెప్పు.
0: నేను నిజమే చెప్తున్నాను కస్తూరి. రవి ఏ విషయమూ చెప్పలేదు. అక్కడికి ఓ రోజు రవి, రే ఏం చేస్తున్నావు? సరే కానీ పద.
2: ఎక్కడికి?
0: నీ ఫేవరెట్ హీరో పిక్చర్ ఇవాళ రిలీజ్ అయింది, టికెట్స్ తెచ్చాను.
2: ఆనంద్ కూర్చో, నీతో మాట్లాడాలి.
0: అబ్బా, ఇప్పుడు మాటలేమిట్రా? సరే త్వరగా చెప్పు.
2: ఆనంద్, కస్తూరిని నువ్వు పెళ్లి చేసుకోవాలరా.
0: రవి, ఏమిటి నువ్వు అంటున్నది? నీకేమైనా మతిపోయిందా?
2: లేదు, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. కొడిగట్టిన ప్రమిద వెలుగుల్ని పంచలేదు.
0: అంటే?
2: నాకు హెచ్ఐవి సోకింది
0: రవి.
2: ప్రస్తుతం వైరస్ నాలో నిద్రాణమై ఉంది, ఎప్పుడు బయటపడుతుందో తెలీదు. కస్తూరి జీవితం నా కారణంగా నాశనం కాకూడదు. నువ్వు మాటిస్తే నేను తృప్తిగా కళ్ళు మూస్తాను.
0: నీకు హెచ్ఐవి సోకడమేమిట్రా?
2: దయచేసి కారణాలు అడక్కు. తెలిసి చెడ్డవాణ్ణి భగవంతుడు కూడా బాగు చేయలేడు.
0: రవి, రవి,
2: గతం అప్రస్తుతం, వర్తమానం శూన్యం. నాకు భవిష్యత్తు కావాలి. నా భవిష్యత్తు కాదురా, కస్తూరి భవిష్యత్తు.
0: రవి, ఈ నిజం తెలిస్తే ఆమె మాత్రం తట్టుకోగలదా?
2: అందుకే చెబుతున్నాను. ఆమె ట్రైనింగ్ ఇంకా 4 మాసాలుంది. 2 నెలలుగా బిజీ పనుల వల్ల లెటర్స్ రాయలేకపోయాను. ఇప్పటి నుండి కావాలని తగ్గిస్తాను, క్రమంగా మానేస్తాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని కస్తూరి తిరిగి వచ్చినా ఆమెకు నా మొహం చూపను. అసలు అంతవరకు బ్రతికుంటానో లేదో.

0: రవి,
1: నాకు మాటివ్వరా ఇవ్వవు.
0: ఎలా ఎలా మాటివ్వమంటావు? మొదటి నుండి మీ ప్రేమను ప్రోత్సహించింది నేను, నా వల్ల కాదు రవి. కస్తూర్ని నా భార్యగా నేను అంగీకరించలేను, నన్ను క్షమించు.
1: అంతేనా? సృష్టిలో తీయనిది స్నేహమేనో ఈ అన్నారు. ఒక త్యాగానికి సిద్ధపడని స్నేహం, ఒక స్నేహితుడి ఆవేదనకు ఉపశమనం కలిగించని స్నేహం, ఒక జీవితానికి జీవితాన్ని ఇవ్వలేని స్నేహం, స్నేహమేనా
0: రవి?
1: ఆల్ రైట్, స్నేహానికి సరైన నిర్వచనం చెప్పావు, ఇట్స్ ఆల్ రైట్.
0: రవి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు.
1: నువ్వు నన్ను అర్థం చేసుకున్నావుగా, చాలు. అయినా నా ప్రేమతో ఎంగిలిపడ్డ కస్తూరిని నువ్వెలా చేసుకుంటావు లేరా?
0: ఎంత మాట అన్నావురా, ఇంతేనా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది?
1: సరిగా అర్థం చేసుకున్నాను కాబట్టే కస్తూరి నీ అర్థంకి కావాలని కోరుకుంటున్నాను. ఆనంద్, మా ప్రేమ విషయం లోకానికి అంతా తెలుసు కాబట్టి ఆమెను చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. మా ప్రేమలో ప్రేమ తప్ప మరేమీ లేదన్న సత్యం నీకు మాత్రమే తెలుసు. అందుకే నిన్ను ఇంతగా ప్రాధేయపడుతున్నాను. ఒరేయ్ ఆనంద్, కస్తూరి జీవితాన్ని నిలబెట్టరా, ప్లీజ్ ప్లీజ్.
0: సరే రవి, నువ్వు చెప్పినట్టే చేస్తాను.
1: ఆనంద్, నిజమా?
0: నువ్వు చెప్పినట్టే చేస్తాను. అది కస్తూరి జరిగిన కథ.
2: ఈ మాత్రం దానికే మనసు మార్చుకుని మరొకరి ఇల్లాలినైతే ప్రేమ అనే పదం నిఘంటువులోంచే మాయమవుతుంది.
0: కస్తూరి, ఏమిటి నీ ఉద్దేశం? రవిని పెళ్ళాడతావా?
2: రవి నా చేతుల్లోనే కళ్ళు మూస్తాడు, అంతవరకు నా దగ్గరే ఉంటాడు.

0: నా కోసం ఎందుకు ఇంతగా అభిప్రాయపడుతున్నావు కస్తూరి?
1: బాధ్యత
0: నేనెవరిని?
1: అది నీ మనసును అడుగు.
0: కొడిగట్టిన దీపం ఇది, ఆరిపోని కస్తూరి.
1: ఆరిపోతుంది, ఆరిపోక తప్పదు. నేను చమురుపోయడం లేదు, కొత్త వత్తిని వేయడం లేదు, ఉన్న వత్తి నెగదోస్తున్నాను అంతే.
0: ఇలా ఎంతకాలము?
1: చమురున్నంతకాలం, దీపమున్నంతకాలం.
0: నా విషయం నలుగురికి తెలిస్తే సమాజం నాతో పాటు నిన్ను వెలివేస్తుంది.
1: ఆ రోజు వచ్చినప్పుడు చెప్పాల్సిన వారికి చెప్పాల్సిన రీతిలో జవాబు నేను చెప్తాను.
0: భయంకరమైన ఎయిడ్స్ బారిన పడ్డానని తెలిసి కూడా నన్ను క్షమించావు. ఆనంద్ దగ్గరుంటున్న నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో ఆశ్రయమిచ్చావు. ఇందుకోసం కన్న తల్లిని సైతం దూరం చేసుకున్నావు. నర్సు కన్నా డాక్టర్ కన్నా ఎక్కువగా సేవ చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను కస్తూరి?
1: వచ్చే జన్మలో ఏ జోలికి పోవద్దు, చాలు
0: కస్తూరి. కస్తూరి,
1: ఈ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? అసలు ఎందుకు వెళ్ళావు తాను జోలికి?
0: చెప్తాను కస్తూరి, నీకు చెప్పడం వల్ల నా పాపానికి ప్రాయశ్చిత్తం జరగకపోయినా మనసు కాస్త ఊరటైనా కలుగుతుంది. నువ్వు ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్ళిన కొత్తలో ఏమీ తోచక బిజినెస్కి సంబంధించిన క్యాంపులు ముమ్మరం చేశాను. అందులో భాగంగా ముంబై వెళ్లాల్సి వచ్చింది. ఓ పేరున్న లాడ్జిలో దిగా. ఆ రాత్రి
2: కమింగ్.
3: బచాయే, ముజే బచాయే.
2: కౌన్ హై ఆప్?
3: వో మేరే పీచే పడ్ రహే హై. మిలే తో వో ముజే మార్ డాలెంగే.
2: ఘబరాయియే మత్. కౌన్ హై వో లోగ్?
3: సునియే, దర్వాజా తడక్కే పూచే తో బతాయే కి మై యహా నహీ హూ.
2: ఘబరానే కి కోయి

0: कोई जरूरत नहीं है, यहां कोई नहीं आते, कोई शब्द नहीं है, गए होंगे।
1: दंगाड़।
0: अब तो बताइए ना।
1: मैं एक अनाथ हूं, एक सहेली की सहायता से हॉस्टल में रहकर डिग्री पढ़ रही हूँ, फाइनल ईयर। वो सहेली के भैया अच्छा आदमी नहीं है, वो मुझे कई तरहों से सता रहा है, आखिर मुझे मारने के लिए अपने आदमियों को भी भेजा है।
0: कितना दारुण, ऐसे काम हम फिल्मों में देखते हैं।
1: मुंबई में ये मामूली बात है, मुझे पढ़ाई नहीं चाहिए, कुछ नहीं चाहिए, सुबह होते ही चले जाऊंगी। आपको कोई आपत्ति नहीं हो तो मुझे आज रात के लिए यहाँ पर रखने दीजिए।
0: कहाँ जाओगे?
1: वो कल की बात है, सोचना पड़ेगा।
0: कस्तूरी ఒంటరిగా ఢిల్లీ వెళ్ళింది, ఈ అమ్మాయిని అక్కడికి పంపిస్తే తోడుగా ఉంటుంది కదా?
1: క్యా సోచ్ రహే హై ఆప్?
0: కుచ్ నహీ భైద్ భై, ఆప్కే నామ్?
1: అరుంధతి।
0: అచ్చా అరుంధతి జీ, ఢిల్లీ మే మేరా దోస్తాని హై, आपको मैं वहां भेजूंगा, जाओगी?
1: वहां जाकर मुझे क्या करना चाहिए?
0: कुछ नहीं कुछ नहीं, उसके साथ रहिए बस। ट्रेनिंग को पूरा करके आने के बाद, आई मीन आफ्टर 2 इयर्स, हमारे शादी होने वाली है। उसके साथ एक अच्छा संबंध को देखकर आपकी शादी भी मैं ही करवाऊंगा। अरे अभी शर्मा रहे हो? खूबसूरत लड़की शर्मिंदा होती तो खूबसूरती को भी खूबसूरत आ जाएगा।
1: थैंक्स फॉर द कॉम्प्लीमेंट।
0: अब आराम से सो जाइए भैदी भाई, खाना खाइए आप, पहले आराम से स्नान कीजिए, वो है बाथरूम।
1: नो प्लीज, अब उन सब की जरूरत नहीं है।
0: थकावट के साथ साथ भूख भी आपके चेहरे में अच्छी तरह से दिखाई दे रही है, मेरे बात सुनना ही पड़ेगा, चलिए चलिए चलिए।
1: थैंक्स।
0: అందమైన ఆడపిల్లలకి అన్నీ సమస్యలే. ఆ రాత్రి చాలాసేపటి వరకు నాకు నిద్ర పట్టలేదు. ఆమెను చూసే కొద్దీ ఆమె అందం, ఆమె పడుకున్న తీరు నన్ను విచలితుని చేయసాగాయి. వివేకాన్ని పూర్తిగా కోల్పోయిన క్షణంలో నెమ్మదిగా ఆమెను ఆక్రమించుకున్నాను. ఆమె కూడా అభ్యంతరం చెప్పలేదు. తెల్లవారేలోగా 3 సార్లు స్వర్గాన్ని చుట్టి వచ్చాం, కానీ కస్తూరి ఆ సుఖమే నన్ను నరకంలోకి తోసేసింది.
1: అంటే ఆమె?
0: ఆమె చెప్పిందంతా అబద్ధం, ఆడిందంతా నాటకం. ఆ విషయం తెల్లవారాక ఆమెతో పాటు మాయమైన నా డబ్బు 25,000 సంగతి గమనించాక కానీ బోధపడలేదు.
1: ఆ బ్యాండేజీ ఇలా ఇవ్వు, కాల్చివేయాలి. నేను గ్లౌస్ వేసుకొని వస్తాను. అలసటగా ఉన్నావు, కాసేపు రెస్ట్ తీసుకో.
0: నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేయడం లేదా కస్తూరి?
1: మనిషి శిక్ష వేసినప్పుడు భగవంతుడు కరుణించాలి, భగవంతుడే శిక్ష వేసినప్పుడు మనిషి జాలిపడాలి, సానుభూతి చూపాలి.
0: నాకు వరం ఇస్తావా కస్తూరి?
1: నాకే గనక వరం ఇచ్చే శక్తి ఉంటే ఈ పాటికి నువ్వు మామూలు మనిషి అయి ఉండేవాడు.
0: మాట్లాడవేం కస్తూరి, నాకు వరం ఇవ్వవు?
1: ఏమిటది?
0: ఆనంద్ నీకు అన్ని విధాలా తగినవాడు, అతన్ని పెళ్లి చేసుకో.
1: నాకు మనసుంది రవి, ఒక్కసారి నా మనసు తలుపు తెరిచి చూడు, ఎవరి మూర్తి కనిపిస్తుంది?
0: ఎవరది? ఆనంద్ కంగారుగా వస్తున్నాడేమిటి?
2: రవి, కస్తూరి, జనం వాహినిలా వస్తున్నారు. ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ సాధ్యం కాలేదు.
1: ఎందుకు?
3: అతడు కాదు, జవాబు నే చెప్తా.
1: సంధ్య, నువ్వా?
3: ఆ నేనే, కానీ ఇప్పుడు నేను నీ ఫ్రెండుగా పక్కింటి అమ్మాయిగా రాలేదు, ఇరుగు పొరుగులందరి తరఫున వచ్చాను. నువ్వు చేస్తున్న తప్పేమిటో నీకు తెలియజెప్పి దాన్ని సరిదిద్దడానికి వచ్చాను.
1: ఏమిటి నేను చేసిన తప్పు?
3: రవిని ఇంట్లో ఉంచుకోవడం, అతడు ఎయిడ్స్ రోగి, అతడికి సేవలు చేస్తూ ఆ రోగం నిన్ను సోకి దాన్ని మా అందరికీ పంచాలనుకుంటున్నావా?
1: సంధ్య,
3: మర్యాదగా అతన్ని బయటికి పంపే, లేదా ఇద్దరూ కలిసి గంగలో దూకండి ఈ వీధిలో, అసలు ఈ ఊళ్ళోనే మీరు ఉండడానికి

0: Viller.
1: ఆగండి, ఎందుకు అలా మూర్ఖంగా అరుస్తారు?
0: మూర్ఖురాలివి నువ్వు, మమ్మల్నందరినీ మూర్ఖులు అంటావా?
1: విషయం పట్ల సరైన అవగాహన లేకపోవడం మూర్ఖత్వమే అవుతుంది. నిజమే, రవి ఎయిడ్స్ రోగే. నేను అతడికి సేవలు చేస్తున్న మాట నిజమే, కానీ సేవలు చేసినంత మాత్రాన నాకు వ్యాధి సోకుతుందా? అతన్ని సోకిన గాలి మీకు సోకినంత మాత్రాన వ్యాధి మీకందరికీ వ్యాపిస్తుందా? సమాజం అంటే ఏమిటో నాకు తెలుసు. సమాజంలో నేను ఉన్నాను. ఒక ప్రాణాంతకమైన జబ్బు నలుగురిలో విస్తరించడానికి నేను దోహదకారినవుతానని మీరంతా ఎలా అనుకున్నారు?
0: కస్తూరి, నా మాట విను.
1: నీ మాట వినే ముందు నేను చెప్పే నాలుగు ముక్కలు విను. ఎయిడ్స్ వ్యాధి భయంకరమైనదే. దీనికి ఇంతవరకు చికిత్స లేదు. కానీ దగ్గు జలుబులా సులభంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి మాత్రం కాదు ఇది. దోమలు నల్లులు మొదలైన కీటకాల ద్వారా అసలే వ్యాపించదు. మీకు తెలుసా, ఎయిడ్స్ రోగితో మాట్లాడొచ్చు, కలిసి తిరగొచ్చు, కలిసి భోజనం చెయ్యొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, సేవలు చెయ్యొచ్చు. తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలు.
0: కానీ కస్తూరి,
1: మీలో ఎవ్వరికీ అతడితో భౌతికంగా ఏ సంబంధమూ లేదు. అతడి జబ్బు మీకెలా సోకుతుంది మీరే చెప్పండి. ఒక్కసారి అతడి మొహం చూడండి. చిక్కి శల్యావశిష్టుడై మృత్యుదేవత వడిలో పవడించి ఉన్నాడు. జాలిపడండి, సానుభూతి చూపండి.
0: ఏ తప్పు చేయకుండా రోగం సంక్రమిస్తే జాలిపడాలి, సానుభూతి చూపాలి. కానీ వళ్ళు కొవ్వెక్కి ఇలా నికృష్ట స్థితికి చేరుకుంటే ఎవడు జాలిపడతాడు, ఎవరు సానుభూతి చూపుతారు?
1: నిజమే, రవి తప్పు చేశాడు. కానీ అందుకు భగవంతుడే శిక్ష వేశాడు. అనుభవిస్తున్నాడు. ఒక్క జన్మ కాదు, 10 జన్మలకు సరిపడే శిక్ష ఇది. ఈ శిక్ష నుండి అతన్ని తప్పించే శక్తి మనకు లేదు. కాకపోతే అతడి ఆయుర్దాయాన్ని కాస్త పొడిగించవచ్చు. అదెలాగో తెలుసా? అతన్ని ఈసడించుకోకండి, సమాజం నుండి వెలివేయకండి, థూ అని ఉమ్మేయకండి, అయ్యో పాపం అని 2 కన్నీటి బొట్లు రాల్చండి. సాటి మనుషులుగా మనం చేయాల్సింది అదొక్కటే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి వెళ్ళండి, దయచేసి.
2: కస్తూరి, నువ్వు నిజంగా దేవతవి కస్తూరి.
3: అవును కస్తూరి, ఈ జనవాహిని కంట్రోల్ చేయడం ఎలాగో నాకు తోచనే లేదు. నువ్వు సాధించావు.
1: నేను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందానా. కర్తవ్యం ఏమిటో ఇప్పుడే తెలిసొచ్చింది
3: కస్తూరి.
1: ఏ భయంకరమైన వ్యాధి నా రవిని వరించి అతడి చరమగీతానికి పల్లవి లిఖించిందో ఆ వ్యాధి సమాజంలో ప్రబలకుండా ఉండటానికి అహర్నిశలు పాటుపడతాను, పల్లె పల్లెకు తిరిగి ప్రచారం చేస్తాను.
2: కస్తూరి,
1: ఈ రోగం నుండి సాటి ప్రజల్ని విముక్తుల్ని చేయడానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను.
2: కస్తూరి,
1: రవి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వేళ అయింది, పద వెళ్దాం.

మీరింతవరకు కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యుల సమర్పణలో తలుపు తెరచి చూడు నాటిక విన్నారు. ఇందులో రవి శ్రీ ఎం గురుస్వామి, ఆనంద్ శ్రీ కేబిఎస్ కుమార్, కస్తూరి డిఆర్ మంజుల, అరుంధతి వడ్లమూడి దుర్గాంబ, సంధ్య సాపూరు విజయలక్ష్మి. రచన శ్రీ కేబిఎస్ కుమార్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

ఈరోజు మనం ప్రకృతితో మమేకమయ్యే రోజు. అంటే మన చుట్టూ ఉన్న పర్యావరణం, పరిసరాలు, పశు పక్ష్యాదులతో కలిసిపోవడం అన్నమాట. ఎందుకంటారా, మనమంతా ఈ ప్రకృతి బిడ్డలం. అది మన ఈరోజు ప్రత్యేకత. మన చుట్టూ ఉన్న జీవరాశులతో మమేకమవుతూ తదాత్మీకరణం చెందాలని ఈ ప్రకృతి బోధిస్తోంది. ఎందుకంటే ఈ ప్రకృతికి మనమంతా వశీకృతులై ఉన్నాం. మరి కాదంటారా, మనమంతా ఈ ప్రకృతికి దాసులం. ప్రకృతిలోని అందచందాలు మనల్ని ఆకట్టుకుంటాయి, మన మనసుల్ని ఆహ్లాదపరుస్తాయి కదా. అందుకే మరి ఈ ప్రకృతిలోని ప్రతి పాట మనల్ని పలకరించే పూతోటలా అనిపిస్తుంది. ఆ సముద్ర తీరంలోని అలల శబ్దం అలజడిలా అనిపించినా సందడి చేసే సంగీతంలా వినిపిస్తుంది.

ఈ ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. మన ఈ అందమైన ప్రకృతి ఎన్నో అద్భుతాల ఆకృతులతో నిండి ఉంది. తనలోని పంచభూతాలు తన పంచప్రాణాలు, ఆ పంచప్రాణాలే ప్రకృతిలోని ప్రతి ప్రాణి ఆలోచనకు ఆధారాలు. ఆకాశమే నీ హద్దుగా కష్టపడి నీ తత్వాన్ని ఆపకు అంటుంది ఈ ప్రకృతి. మన పుడమి తల్లి మన సహనానికి సంకేతం కాదా? నిప్పు నీలో నిజాయితీకి నిలువెత్తు రూపం కాదా? నీరు గెలుపు వైపు ప్రవాహానికి నిలకడైన నిదర్శనం కాదా? మరి గాలి నీలో ఉండే మంచి గొప్పదైన సంకల్పానికి ఊపిరిగా నీ జీవితం నిలబెడుతోంది కాదా? ఈ ప్రకృతి మనకెన్నో పాఠాలు నేర్పుతోంది సంగీత చరిలా. మనల్ని ఆహ్లాదపరుస్తూనే హాయ్ హాయిగా

అందమైన ప్రకృతి రాగాలు తీస్తూ శిశువును లాలిస్తుంది. అలసిన మనిషికి మనసుకి సేద తీరుస్తుంది. మన మానవ మేధస్సుకు పదును పెడుతుంది కూడా. అలాంటి పచ్చని ప్రకృతి ఆగ్రహిస్తే మనిషి నిలవగలడా? ఆలోచించండి. ప్రకృతి భాష ఘోష మనమనుగడ కోసమే. ఇవ్వడం తప్ప బదులడగని తరహాసం. మనకెంతో ఇష్టమైన పాటలో దాగున్న పల్లవి చరణాల్లా, ఆ ప్రభాత సూర్యుడి కిరణాల్లా, తన చెలిమి ఎంతో అపురూపం. ఈ సృష్టిలోని ప్రతి జీవి తనదైన సంపదట. ఆ ప్రకృతి లాలనకు నింగిలోని చందమామే నేలకొచ్చి చిందులేస్తోందిలా.

ఈ ప్రకృతి మన అమ్మే. మన అమ్మ అనే ప్రకృతి ఎన్నో విశిష్టతలతో మనం పుట్టినప్పటి నుండి ఈ మట్టిలో కలిసిపోయేదాకా తన ఒడిలో సేద తీరుస్తూనే ఉంటుంది. అందుకే మన ప్రకృతి అమ్మను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఈ ప్రకృతి నిండేను జగమంతా, తన ప్రతి ఉనికి ఒక గొప్ప పులకింత. ఉదయించే సూర్యుడి వెలుగుల వెచ్చదనం మొదలుకొని పడుకునే రాత్రి చంద్రుడి వెన్నెల చల్లదనంతో మెదులుతుంది ప్రకృతి. కమ్మని కోకిల పాటల మాటల కలబోత, చుమ్మని జాలువారే సెలయేళ్ల సయ్యాట, కొండ కోన మబ్బు వాన, ఈ ప్రకృతి ఆద్యంతం అంత సులువుగా మనకు అర్థమయ్యేనా? పశు పక్ష్యాది రక్షణకైనా, మానవజాతి సంరక్షణకైనా ఎల్లప్పుడూ మన పక్షాన నిలిచేది ప్రకృతి. మరి తనని కాపాడటం ఎవరి కర్తవ్యం చెప్పండి? ప్రకృతికి ప్రణమిల్లితే పులకరిస్తుంది, కాదని కాలు దువ్వితే ప్రళయమే సృష్టిస్తుంది. జాగ్రత్త సుమీ.

మనం చెప్పుకున్న పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, అలాగే మీరు, మేము ఈ అందమైన ప్రకృతికి ఆకృతులం. మనకు ఆయువు వాయువైతే ఆ వాయువుకే అమ్మ ఈ ప్రకృతి. కాలం మారినా కాలాలు మారుతున్నా ఇవ్వడమే ఈ నేచర్ యొక్క గొప్ప నేచర్. ఆ సూర్యచంద్రుల వెలుగు నిత్యం, వారు లేని ఈ జగం చీకటి అన్నది అక్షర నిజం. ప్రకృతికి మించిన అందం, జలపాతాల సవ్వడికి మించిన సంగీతం, కోకిలను మించిన స్వరం, నెమలి నాట్యాన్ని మించిన నృత్యం, అమ్మ ఒడిని మించిన స్వర్గం, ఇలలో లేవన్నది అక్షర సత్యం. అందుకే నాకొక చిన్ని ఆశ, పాటలో విందామా?

0: మరి ఇది ఇవాల్టి సంధ్యారాగం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ప్రసార వివరాలు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి
3: ముఖాన మొటిమల
4: సైబాల్
3: గజ్జా బొబ్బల
4: సైబాల్
3: నడుగుల కామరా
4: సైబాల్
3: బుర్రద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమంలో ప్రసార వివరాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలుంటాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో చిరుధాన్యాల విలువ ఆధారిత తయారీ గురించి కేవీకే యాగంటిపల్లి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త కె లక్ష్మీప్రియ మరియు మహిళా రైతులు రాజేశ్వరమ్మ మహేశ్వరమ్మ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 8:00 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం.

0: 8:45 హిందీలో, 9 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతల కోరి సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 10 ఏకచిత్రగానం కార్యక్రమంలో అవునన్నా కాదన్నా చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు, 11 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
0: మీరింతవరకు ఈ పూట ప్రసారంలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వడగాలుల పరిస్థితి నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా ఎండల తీవ్రత గురించి తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీ

0: శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
1: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లనే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదని, దేశానికి కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడిస్తూ,
2: And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here on 2,400 acres. 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced Topcon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh.
1: ఇదిలా ఉండగా, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంపదను పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV సబ్స్టేషన్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి 100,00,00,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వీటి వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రాష్ట ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హోంగార్డులకు ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఏడాది 3,00,000 నుండి 33,00,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని హోంమంత్రి చెప్పారు. దీని ద్వారా సుమారు 3,140 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని వంగలపూడి అనిత వివరిస్తూ,
3: సుమారుగా 975 మందికి హోంగార్డ్స్ కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా, నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళతో వచ్చిన డిసీజ్ ని గానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ ని గానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు, ఆ 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కలిపి పర్ యానం 33 lakhs వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
1: ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 తీసుకురావడం పట్ల రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 2,77,000 MSME యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో తయారీ రంగంలో 4.98

0: 8 లక్షల యూనిట్లు, సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు, వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 100%, నాన్ ఎంఎస్ఎం రంగాలకు 90% వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పథకం ద్వారా క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
1: ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడినది. తీవ్ర వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రజలంతా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డేను మంత్రి ఈరోజు పాటించారు. ఈ సందర్భంగా పాలకొల్లు నుండి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వరకు మంత్రి సైకిల్ ద్వారా ప్రయాణించారు. తాడేపల్లి వద్ద మంత్రి రామానాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపటి ప్రసారాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. అనంతరం 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి సూక్తులుంటాయి. ఇక 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలుంటాయి. అనంతరం లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం బాలికల స్నేహాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శ్రీమతి ఎస్ ముంతాజ్ బేగం గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల గురించి కొన్ని వివరాలుంటాయి. ఇక రేపు ఉదయం 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 8:35

నిమిషాలకు అభిరుచి, 9:30 చిత్రాంజలి, తెలుగు సినీ గీతాలుంటాయి. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలుంటాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇక 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 అమర శిల్పి నాటకం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం ప్రసార వివరాలు. 6:25 అభిరుచి, శ్రోతలు ఉత్తరాల్లో కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో ఆరోగ్య సమస్యలు నివారణ ఈ అంశం గురించి ఎదురూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఐ పద్మలత గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం మార్కెట్ ధరలు తెలుసుకుంటారు. జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఇక 7:45 మహిళా ప్రభ కార్యక్రమంలో చలం సాహిత్యం మహిళా చైతన్యం ఈ అంశం గురించి శ్రీమతి పి నీలిమ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 గజల్స్ కార్యక్రమంలో లతా మంగేష్కర్ బృందం ఆలపించిన హిందీ గజల్స్ ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానంలో ఒట్టేసి చెబుతున్న చిత్రం నుంచి పాటలుంటాయి. ఇక ఎప్పటిలాగే 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు మన కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో ముందుగా అన్వేషణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం ఇళయరాజా సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ వారి కుటుంబ సభ్యులు అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి లక్ష్మయ్య బాలేశ్వరమ్మ శివశంకర్ భరత్ సింహ యమున లొంబిన్ కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెల తేజ గౌతమ్ కుమార్ అధీర త్రివర్ణ చేతన్ సింహ విక్రమ్ సింహ నాగిశెట్టి వారి బంధుమిత్రులంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట విందాం.

0: చిలకల కొలికిరు పాడవేనే వలపులే తెలుపగా.
1: వేటూరి సాహిత్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం వేట చిత్రం కోసం పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శేఖర్, గంగాధర శ్రీనివాస్, పెరుగ కుమరయ్య, లక్ష్మయ్య, సుంకే, కార్తిక్ వరి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లాకర్తల నుండి కనుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాఠం.

తర్వాత చక్రి స్వీయ సంగీత నిర్వహణలో చక్రం చిత్రం కోసం ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, అలాగే హైదరాబాద్ వనస్థలిపురం దోర్నాల బాలరాజు, బాలాజీ, రేణుక, భద్రి, హర్షిణి, హరిణి, లోకేష్, సాయి కృప కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: తగిలిందయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్? ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా, వదిలేసు. 50 లక్షలు లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
0: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్ప, ఇందాక నీ సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: శ్రోతలు అభిరుచి వింటున్నారు మీ కర్నూలు ఎఫ్ఎం నుండి. తర్వాత చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం ఇది. శ్రీవారి ముచ్చట్లు చిత్రం కోసం పాటను వినిపించమంటూ దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, కల్పన, ఆరాధ్య, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ వారి బంధుమిత్రులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి. అలాగే మరికొందరు శ్రోతలు సికింద్రాబాద్, బురదగడ్డ, ఆర్యనగర్ సమాజ్ నుంచి సక్కుబాయి నరసింహ, ఎల్లయ్య, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, వీరందరి కోసం ఈ పాట.

తర్వాత అన్నయ్య చిత్రం కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో హరిహరన్ సుజాత కలిసి పాడిన పాట ఇది. వినిపించమంటూ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, భార్గవి, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయరాణి వారి కుటుంబ సభ్యులు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, పన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్, మొహమ్మద్ సన్నతుల్లా అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా ఎస్సీ రాజ్ కుమార్ స్వరకల్పనలో పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాల పెంచిన గీతం ఇది. వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి తుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: भारत और साइप्रस के बीच ये स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. ये साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: సైప్రస్ అధ్యకులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు అలాగే ఈయూ భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే,

0: హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్దతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ జూన్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా జూన్ 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: देशनलो तीव्र एंडल कारणंगा గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవి

0: ని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు పల్లె సీమలు. ఇవాల్టి కార్యక్రమంలో చిరుధాన్యాల విలువ ఆధారిత తయారీ గురించి కేవీకే యాగంటిపల్లి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త కె లక్ష్మీప్రియ మరియు మహిళా రైతులు రాజేశ్వరమ్మ, మహేశ్వరమ్మ గారులతో పరిచయం ప్రసారమవుతుంది. ముందుగా ఒక ప్రకటన.
3: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
4: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసాప్రాయం.
2: ఇప్పుడు వినండి చిరుధాన్యాల విలువ ఆధారిత తయారీ గురించి కేవీకే యాగంటిపల్లి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త కె లక్ష్మీప్రియ మరియు మహిళా రైతులు రాజేశ్వరమ్మ, మహేశ్వరమ్మ గారితో పరిచయం.
5: మనం ఇప్పుడు కేవీకే యాగంటిపల్లిలో ఉన్నాం. మనతో పాటు కేవీకే యాగంటిపల్లె గృహ విజ్ఞాన శాస్త్రవేత్త కె లక్ష్మీప్రియ గారు, అలాగే రైతులు రాజేశ్వరమ్మ గారు, మహేశ్వరమ్మ గారు వీరు యాగంటిపల్లి నుంచి వచ్చారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీప్రియ గారు, అలాగే రాజేశ్వరమ్మ గారు, మహేశ్వరమ్మ గారు.
6: నమస్కారం అండి.
5: మేడం, ముందుగా మీరు తెలియచేయండి, చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో కేవీకే యాగంటిపల్లె పాత్ర గురించి మా రైతు సోదరులకు కాస్త వివరించండి.
6: అందరికీ నమస్కారం. అర్ధ శతాబ్ద కాలంగా చూసినట్లయితే సుమారు 5-6 ఏళ్ల నుంచి కూడా మనందరం ప్రతిరోజు వింటున్నాం ఈ చిరుధాన్యాల గురించే. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి పాతకాలంలో ఒక 2-3 దశాబ్దాల క్రితం కూడా మన ప్రతిరోజు మన అందరి మనం అన్నం తినే పళ్ళల్లో ఉండే చిరుధాన్యాలని ఒక రకంగా మనం మర్చిపోయామనే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుంటున్నాము. చిరుధాన్యాలు అనేవి చిన్నధాన్యాలు కాదు, అంటే చిన్న చూపు అనేది కాదు, సిరిధాన్యాలు అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా అంటున్నారు. ఎందుకు సిరిధాన్యాలు అంటున్నారంటే మనందరికీ తెలుసు, మిగతా వాటితో పోలిస్తే చిరుధాన్యాలు అనేది పోషకాహారపు గుళికలుగా మనం చెప్పుకోవచ్చు. చాలా

0: వరకు కూడా మనకి అంటే మనకి ఆహారంలో ఎటువంటి పోషకాహార లోపాలను నివారించేదానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపాలను నివారించేదానికి గర్భిణీలకు గానీ బాలింతలకు గానీ యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలకు గానీ, అంటే అన్ని రకాల వయసుల వారికి అన్ని రకాల వర్గాల వారికి సంపూర్ణ పోషకాహారాన్ని అందించేది ఈ చిరుధాన్యాలు, ఈ సిరిధాన్యాలనే మనం చెప్పుకోవచ్చు. పాతకాలంలో చూసినట్లయితే తప్పనిసరిగా మన ఆహారంలో ఇప్పుడు కూడా ఈ జొన్న రొట్టెలు కానీ, కొర్రన్నం కానీ, ఆరికన్నం కానీ, ఈ వరిగన్నం కానీ ఇవన్నీ కూడా మన రైతన్నలు అందరూ తినేవాళ్ళు, మనందరికీ తెలిసిందే. మేము ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి చిరుధాన్యాల గురించి చెప్పినట్లయితే, అమ్మ ఇవన్నీ కొత్త ఏమి కాదు, పాతకాలంలో మేము అందరం కూడా ఇవి తినేవాళ్ళమి, మంచిగా ఒక్కొక్క కుటుంబంలో కనీసం రోజుకి ఒక 10-10 మంది కుటుంబ సభ్యులు ఉంటే 30-40 రొట్లు చేసుకునే వాళ్ళమి, మంచిగా కొర్రన్నం వండుకుని గోంగూర పప్పుతో తినేవాళ్ళమి, ఆరికన్నం తినేవాళ్ళమి, తర్వాత బరిగన్నం తినేవాళ్ళు, అంటే వరిగలు అంటే వాళ్ళు బరిగలు అని చెప్పి అనేవాళ్ళు, ఆరుకన్నం అనేసి అట్లా అనేవాళ్ళు. మనం వరన్నాన్ని అంతా కూడా మేము మాట్లాడినప్పుడు స్వామి బువ్వు అని చెప్పి చెప్పడం జరిగేది. అంటే ఎప్పుడో మనకి పండగలకి పబ్బాలకి వరన్నం చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే వాళ్ళం అని చెప్పి చెప్పడం, రైతన్నలతో ఇవన్నీ పంచుకోవడము, రైతు మహిళలతోటి పంచుకోవడం జరిగింది. సో అలాగా స్వామి బువ్వ కాస్త ఇప్పుడు మనకి ప్రధానంగా ప్రధాన ఆహారం అయిపోయి మనకి ఏవైతే వరన్నంతో పాటు ఏవైతే మనకి మేలు చేస్తాయో, ఈ చిరుధాన్యాలైన కొర్రలైతేనేమి, జొన్నలైతేనేమి, ఇవన్నీ కూడా రాగుల్ని, సజ్జల్ని, ఆరికల్ని, వరగల్ని, మన అన్నీ కూడా మనం మర్చిపోయామనే చెప్పుకోవచ్చు. కానీ మారు ఒక 7-8 ఏళ్ళ నుంచి కూడా మళ్ళీ వీటికి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు. బహుశా మనకి మనం గమనిస్తున్నటువంటి ఈ కాలంలో చోటు చేసుకున్నటువంటి జీవనశైలి వ్యాధులైన కొన్ని రకాల వ్యాధుల్ని మనం అందరం గమనిస్తున్నాము. చిన్న వయసులకే మనకి మధుమేహ వ్యాధులు, తర్వాత అలాగే రక్తపోటు, ఇవన్నిటినీ కూడా, తర్వాత ఎన్నో రకాల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల్ని మనం చూస్తున్నాము. ఇవన్నీ గమనించిన తర్వాత మళ్ళీ ఒక రకంగా మనకి ఆహారపు అలవాట్లో తేడాలు వచ్చాయనే చెప్పి నోటీస్ చేయడం జరిగింది. వ్యాధులన్నింటినీ కూడా, అంటే ఎప్పుడైతే మనం వీటన్నింటినీ కూడా మనం నోటీస్ చేస్తున్నామో, వయసుల తారతమ్యాలు లేకుండా ఈ బీపీలు, షుగర్లు, తర్వాత ఇంకా చాలా రకాల హృద్రోగాలు వాటన్నిటికి కూడా ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రధానమైన లోపము మనం తీసుకున్న ఆహారం లోపం అనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనం పంటల చక్షణారహితంగా వాడుతున్న రసాయనిక మందులు, తర్వాత పురుగు మందులు, వీటన్నిటి కూడా ఎన్నో కారణాలు మనకి ఇప్పుడు కర్ణుడి చావుకు చాలా రకాల కారణాలు అని చెప్పుకున్నట్లు మనకు వచ్చే అనారోగ్యాలకు కూడా ఎన్నో కారణాలు అని చెప్పుకోవచ్చు. కాకపోతే మన దగ్గర మనమే ఒక సరిదిద్దుకునే మార్గం ఏంటంటే, ఒకప్పుడు పాతకాలంలో మన మర్చిపోయిన మన సిరిధాన్యాలని, ఈ చిరుధాన్యాలని మళ్ళీ మనం ఆహారం పళ్ళల్లోకి ఆహ్వానించడం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ కూడా మనము, అంటే ఒక రకంగా ఒక జనరేషన్స్ అన్ని కూడా 2-3 జనరేషన్స్ ఇవన్నీ మర్చిపోయాము. మళ్ళీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ఆడపిల్లలు కానీ, మన చదువుకునే పిల్లలు కానీ, యుక్త వయసులో ఉన్న పిల్లలు కానీ, చిన్నపిల్లలకు గాని, బాలింతలకు గాని, గర్భిణీలకు గాని, రైతన్నలకు గాని, రైతు మహిళలకు గాని మళ్ళీ ఆరోగ్యం యథా ప్రకారంగా పుంజుకొని మన గ్రామాల్లో లోపపోషణ వ్యాధులు రాకుండా చాలా వరకు కూడా చూసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మనం ఏవైతే మర్చిపోయామో అన్ని రకాల ఆహార పదార్థాలని మళ్ళీ మనం పల్లెల్లోకి మనం ఆహ్వానించడమే ఒక ప్రత్యామ్నాయ మార్గంగా చెప్పుకోవచ్చు. మేము కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు ఈ చిరుధాన్యాలకు సంబంధించిన మేలైన రకాలు కొర్రల్లో గాని, అలాగే రాగులు, సజ్జలు, అలాగే జొన్నలు, వీటన్నిటికి కూడా కొంచెం అంటే మేలైన విత్తనాలు అవన్నీ అందించడం జరుగుతుంది. జొన్న కేకు, రాగి కేకు, సజ్జ కేకు, జొన్న కేకు, అలాగే జొన్న, సజ్జ, రాగి కొర్ర బిస్కెట్స్, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మేము ప్రజలకు అందుబాటులో తీసుకొని ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించి దాంతో ఎటువంటి మన గ్రామీణ ప్రధానికి అనుకున్న పోషకాహార లోపాలని నివారించే విధంగా మా కృషి విజ్ఞాన కేంద్రం ముందడుగు వేస్తుందండి.
1: ఓకే మేడం, చిరుధాన్యాల ఉపయోగం గురించి మా రైతులకు చాలా క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలండి. అలాగే మనతో పాటు యాగంటిపల్లె మహిళా రైతు బి రాజేశ్వరమ్మ గారు మనతో ఉన్నారు. వీరు చిరుధాన్యాల సాగులో వారికి ఉన్నటువంటి అనుభవాలను వారి మాటల్లోనే విందాం.
2: నమస్కారం, నేను రైతు మహిళను. కొద్దిగా మాకు దండి అంటే పొలం ఏం లేదు, ఒక 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలలో ఒక 2 ఎకరాలు కొర్ర, కంది అట్లా వేసుకుంటాము. ఒక 2 ఎకరాలలో 1 ఎకరా రాగి అట్లా వేసుకుంటాము. ఇంకా ఈడ కేవీకే కాటికి వచ్చి వాళ్ళు ఇత్తనాలు ఇచ్చారు, సుధాకర్ సారు ఇత్తనాలు ఇచ్చి మాకు కొర్ర కొర్ర విత్తనాలు రాగులు బాగా నార పోసుకొని ఇట్లా నాటుకోరు ఇట్లా నాటుకోరు అని అన్ని మాకు చెప్పారు. చెప్పిన తర్వాత అట్లనే నాటుకున్నాము. ఆదాయం అయితే మాకు బాగానే వచ్చింది, పంట బాగా వచ్చింది. కొర్రగానే అసలు ఎకరాకు వచ్చేసి 10 మూటలు అట్లా వచ్చాయి. రాగులు అయితే 20 మూటలు వచ్చాయి, బాగా వచ్చినాయి రాగులు.

0: దాని గురించి ఆదాయం మాకు బాగా వచ్చింది. అసలు పెట్టుబడి అయితే ఏం లేదు, మేము మందులు చల్లడం లేదు, అదంతా ఏం లేదు. ఎకరాకు వచ్చేసి ఒక మూట మందు చల్లాము రాగికి. ఇంకా కొర్రకు అయితే అస్సలు చల్లలే, అసలు రాగి ఇంకా కొర్రకు అని కందికి కానీ ఏం వేయలేదు. రాగికి ఎకరాకు ఒక మూట లెక్క వేసాము. పంట మటుకు బాగా వచ్చింది మాకు. మళ్ళా అవి రాగులు కొర్రలు మిషన్లు ఇచ్చారు కేవీకే తరఫున మేడం వాళ్ళు, మిషన్లు దాంట్లోకే వేసుకున్నాము. కొన్ని కొన్ని సార్లే తీసుకున్నారు మాకు.
1: అలాగే కేవీకే యాగంటిపల్ల శాస్త్రవేత్తలు మీకు ఎంతో ఉపాయకారిగా ఉన్నారు అని చెప్తున్నారు. మరి కేవీకే యాగంటిపల్లి వాళ్ళు సూచనలు లేనప్పుడు ఎలాగుంది, ఇప్పుడు వారి సూచనల ప్రకారం మీరు వ్యవసాయం చేస్తున్నారు, అప్పటికి ఇప్పటికి ఏమి డిఫరెంట్ ఉన్నారు
0: అంటే? అప్పటికి ఇప్పటికి అయితే చాలా మేలు. అప్పుడు మేము ఎక్కువ మందులు చల్లుకొని తెలక వరి పండించుకోవడం అవి తినడం ఆరోగ్యాలు దెబ్బతిని చాలా ఇబ్బంది పడుతూ వచ్చినాము. ఇప్పుడు ఇంకా అవి ఎలా ఏం లేవు కదా, వీళ్ళు ఇటుకొచ్చి మాకు అన్ని మీటింగులు పెట్టి అవి చెప్తానే వచ్చినారు. అయినా ఎప్పుడు వచ్చినా కానీ ఆడవాళ్ళు అనుకోకుండా కానీ బాగా మమ్మల్ని గౌరవించి బాగా దగ్గర తీసుకొని ఏం కావాలమ్మా అని అడిగి ఇచ్చారు సార్ వాళ్ళు. అవన్నీ తీసుకొని పోయి ఇత్తనాలు కానీ ఏదైనా మందు కొట్టుకోవాలన్నా ఇట్లా సార్ ఇట్లా వచ్చిందంటే వద్దులేమో మందు అవసరం లేదులే, కొద్దిగా ఇట్లాంటి కొట్టుకోరు ఆ ఫోన్ నూనె అట్లాంటివి అని చెప్పారు. ఏం ఇబ్బంది లేకుండా ఉంది మాకు.
1: ఎన్ని క్వింటాల్ వచ్చాయంటారు? మరి ఎక్కడ మార్కెటింగ్ చేశారు?
0: మార్కెటింగ్ అయితే మేము ఇక్కడ కొన్ని వేసుకున్నాము. మాకు మిషన్ కు ఒక 5 మూటలు దాకా వేసుకున్నాము. ఇంకా 20 మూటలు వచ్చింటే సార్ వాళ్ళే తీసుకున్నారు. మార్కెటింగ్ అంటే నేను బయటకి ఏమి ఇవ్వలేదు. నేనైతే మార్కెటింగ్ చేసుకోలేను, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు నేను అని చెప్పింటే సార్ మేమే తీసుకుంటానులేమ్మా అని వాళ్ళే తీసుకున్నారు. కూరలు రాగులు వాళ్ళే తీసుకున్నారు, కందులు కానీ వాళ్ళే తీసుకున్నారు.
1: అంటే ఇంతకు ముందు రసాయన ఎరువులు ఎక్కువ వాడేవాళ్ళము అని చెప్తున్నారు, ఇప్పుడు ఎరువులే వాడటం లేదని చెప్తున్నాము అని అంటే కేవీకే వాళ్ళ సలహా మేరకు ఎరువులు తగ్గించి మన సేంద్రియ ఎరువులని ఎక్కువ వాడుతున్నాము అని చెప్తున్నారు. అప్పటికిప్పటికి డిఫరెంట్ ఏంటంటారు? అంటే ఈ రసాయన ఎరువులు వాడినప్పుడు ఎంత దిగుబడి వచ్చేది, ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఎంత దిగుబడి వస్తుంది
0: అంటే? ఇప్పుడు అప్పుడు మేము దండిగా మందులు వేసేది మాకు తెలియకపోయేది. ఇంకా మూటలు మూటలు ఎత్తుకొచ్చుకొని వరికి అందు చల్లుకునే వాళ్ళం. ఇప్పుడు వరి నాటుకోవడం తక్కువగా మానుకునేము, కొద్దిగా కొద్దిగా తినేక నాటుకునేది. ఇంకా మేము ఖర్చు కయమే తక్కువ ఎరువుకే పసులు ఎరువు చల్లుకోవడము. ఇంకా ఇతను మాకు ఇంటికనే తీసుకుంటాము. కదమాటి మటుకు ఇంకా ఇవి చిరుధాన్యాల గురించి అవే వేసుకుంటాం పంటలు.
1: ఇప్పుడు వరి సాగు చేసేటప్పుడు మీకు ఎక్కువ ఖర్చు అంటే ఈ మందుల ఖర్చులు కానీ ఇవి ఎక్కువ వచ్చాయి, మరి కొర సాగు చేసేటప్పుడు అంత ఖర్చు వస్తుంది అంటారా?
0: ఖర్చు ఏం లేదు ఇంకా కొర సాగుకు ఖర్చు ఏం లేదు. ఎకరాకు వచ్చేసి ఒక మూట మందు ఒక్కటి తల్లినాం అడుగున, అంతే ఏం లేదు దానికి. ఇంకా ఎరువు తోలితే మందు కానిలే, పసులేరు ఎకరాకు వచ్చేసి ఒక 2 ట్రాక్టర్లు అట్ట తోలుకుంటాము. ఇంకా అది తోలుకున్నామంటే ఇంకా ఏం అవసరమే లేదు, మందు కొట్టేది లేదు చల్లేది లేదు. ఇంకా మనకు పని తగ్గుతుంది, అన్ని బాగుంటాయి.
1: మరి ఈ మధ్య కాలంలో కేవీకే యాగంటిపల్లి వారు మరి ఈ వర్మీ కాంపోస్ట్ తయారీ ప్లాంట్ కూడా పెట్టారంటున్నారు, మీకేమన్నా ఉపయోగంగా ఉందంటారా?
0: చాలా ఉపయోగమే, అదేం చల్లుకోవడానికి కానీ ఏదన్నా కానీ ఇంకా ఇబ్బంది ఏం లేదు. చెట్లకు అందుకు బాగా చల్లుకోవచ్చు. అంటే మనకు దండి పొలం లేదు, మాకు పసులు ఉన్నాయి, పసులు ద్వారానే ఇంకా ఎరువు తోలుకొని మాకు అది సరిపోతుంది మాకు.
1: ఓకేనండి, మరి చిరుధాన్యాల సాగులో మీకున్నటువంటి అనుభవాల గురించి తెలియజేసిన ధన్యవాదాలండి. అలాగే మనతో పాటు మరో మహిళా రైతు యాగంటిపల్లి రైతు కే మహేశ్వరమ్మ గారు మీరున్నారు. వీరు చిరుధాన్యాలతో విలువాధారిత ఉత్పత్తుల తయారీ గురించి వారి అనుభవాలను వారి మాటల్లోనే విందాం.
2: అందరికీ నమస్కారం, నా పేరు మహేశ్వరమ్మ, మాది యాగంటిపల్లె. నాకు పొలం లేదు, ఏం లేదు. కృషి విజ్ఞాన కేంద్రం వల్లే చిరుధాన్యాలతో ట్రైనింగ్ ఇచ్చి మిషనరీ ఇచ్చి పొట్టు తీసి జొన్న రవ్వ ఎలా తయారు చేయాలో ఏం కథ అని వాళ్ళే శిక్షణ ఇచ్చినారు. కూర బియ్యం కానీ స్నాక్స్ కానీ వెళ్ళ ఎలా చేయాలో ఏం కథ అనేది ట్రైనింగ్ ఇచ్చి మాతో బిజినెస్ పెట్టించి ఆ చిరుధాన్యాల గురించి బిజినెస్ పెట్టించి చేపిస్తున్నారు. చిరుధాన్యాలంటే ఫస్ట్ మేము పిల్లప్పుడు ఏదో మా అమ్మ వాళ్ళు దంచి సంకటి పగలగొట్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దంచుకోవడం అంటే ఏంటో తెలియదు ఇప్పుడు. అందుకు కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు దానికి అందరూ తినాలి, అందరికీ తెలియాలని చెప్పి మిషనరీ తెప్పించి ఇచ్చారు మాకు. మేము దాంతో జొన్నలు పొట్టు తీసి జొన్న రవ్వ తయారు చేసి షాప్లకు వేస్తున్నాము. మాకు వెళ్ళే పండిస్తారు జొన్నలు కొర్రలు చుట్టుపక్కల పల్లెటూళ్ళలో అందరూ పండిస్తారు. పండిస్తే మేము ఆ పంటను కొంటాం, సంవత్సరానికి ఒకసారి కొని గోడౌన్లో పెట్టుకుంటాం. మాకు అవసరం ఉన్నంత వరకు తీసుకొచ్చుకొని మిగతాది గోడౌన్లో పెట్టుకొని రవ్వ తయారు చేసి అమ్ముకుంటుంటాము. స్నాక్స్ చేస్తాం, జొన్నతో స్నాక్స్ చేస్తాం, జొన్న మురుకులు చేస్తాం, జొన్న లడ్డు చేస్తాం, కొర్రలతో చేస్తాం స్నాక్స్, కొర్ర మురుకులు, కొర్ర మిక్చరు, రాగితో చేస్తాము, రాగి మిక్చరు, రాగి లడ్డు తయారు చేస్తాము, జొన్న రొట్టెలు తయారు చేస్తాము,

0: జొన్న రొట్టెలు ఇప్పుడు చాలా మంది కాల్చుకోలేరు కాబట్టి జొన్నలతో దోశలు పోసుకోవచ్చు, కూరలతో దోశ పోసుకోవచ్చు, సజ్జతో దోశ పోసుకోవచ్చు, రాగితో దోశ పోసుకోవచ్చు. మాకు ఇది బాగా ఉపయోగకరంగా ఉంది. మాకు నెలకు 10 క్వింటాల జొన్న రవ్వ అమ్ముకుంటాము, కానీ మంచి ఆదాయంగా ఉంది, ప్లస్ మళ్ళీ ఆరోగ్యంగా. మేము కూడా అవి తినే వాళ్ళం కాదు, మా ఇంట్లో తింటున్నాం, మా ఊర్లో తింటున్నారు. మేడం వాళ్ళు వచ్చి ఊర్లో ట్రైనింగ్ ఇస్తారు, ఇక్కడికి పిలిచి ట్రైనింగ్ ఇస్తారు, ప్రజలకు కూడా ఇవి తినాలా ఇవి తినాలా అని చెప్పేసి. అందుకు ఊర్లలో అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము కూడా మా కుటుంబం కూడా మేము జొన్న రొట్టె ఒక్కటే తినేవాళ్ళం, కానీ ఇప్పుడు అన్ని తింటున్నాం మేము కూడా.
1: అలాగే మరి మీరు పంటను వేరే వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తామంటున్నారు, మరి వాళ్ళు కూడా ఈ సేంద్రియ ఎరువులు వాడినటువంటి పంటలనే సేకరిస్తున్నారా లేదంటే రసాయన ఎరువులు ఏవైనా సేకరిస్తారని అంటారా?
0: మేము వాళ్ళు సేంద్రియ ఎరువులే, కొర్రకు జొన్నకు సేంద్రియ ఎరువులే ఎక్కువ వాడతారు. అందుకు మేము వాళ్ళ మనకు తెలుసు కదా మన ఊర్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఏంటి మందులు కొడుతున్నారా, సేంద్రియ ఎరువులేసి పండిస్తున్నారని. అందుకు మేము ఎక్కడికి వెళ్ళాము, చుట్టుపక్కల గ్రామాలలోనే అడిగి తీసుకొని సేంద్రియ ఎరువులతో పండించినట్టువే కొంటున్నాం.
1: మరి కేవీకే యాగంటిపల్లి వారి శాస్త్రవేత్తల సూచనల మేరకు మీరు ఈ చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేస్తూ మరి విక్రయిస్తున్నారు, మరి కేవీకే యాగంటిపల్లి వారి సూచనలు లేనప్పుడు మీరు ఏం చేసేవారు?
0: సూచనలు లేనప్పుడు మిషన్ కుట్టుకునే వాళ్ళము. ఒక బాట రెండో బర్రెలు ఉండే, ఆ బర్రెలు చూసుకునే వాళ్ళము. కేవీకే వాళ్ళు సూచనలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మిషనరీ ఇచ్చినాక మాకు కూడా మా పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నాము. మా కుటుంబంలో కూడా మేము కూడా బాగా ఒకరికి ఎక్కి ఆడికి పనికోకుండా మాది మేము చేసుకోగలుగుతున్నాం.
1: ఓకేనండి మహేశ్వరమ్మ గారు, మరి చిరుధాన్యాలతో విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసి మరి ఎంతో మందికి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నందుకు మరి రాజేశ్వరమ్మ గారు, మరి చిరుధాన్యాల సాగులో మీకున్నటువంటి అనుభవాలను గురించి తెలియజేసినందుకు, అలాగే లక్ష్మీప్రియ గారు గృహ విజ్ఞాన శాస్త్రవేత్త యాగంటిపల్లె, చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తుల తయారీలో అనుభవాలను గురించి తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
3: నమస్కారం.
0: నమస్కారం.
4: మీరు ఇంతవరకు చిరుధాన్యాల విలువ ఆధారిత తయారీ గురించి కేవీకే యాగంటిపల్లి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త కె లక్ష్మీప్రియ, అలాగే యాగంటిపల్లి మహిళా రైతులు రాజేశ్వరమ్మ, మహేశ్వరమ్మ గారితో పరిచయం విన్నారు పత్రికర్త శ్రీయన్ అయ్యన్న. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు.
5: వస్తా కడావనిలో వంచిరండమ్మా వస్తా పోతా కాడా వస్తా.

మాడరే సాంపంగి వనములో నసదువుకుందమా, రాణి అడవిలో నవాడుకుందమా, మంచి మంచి రైకలల్ల సఖియ కువరే, మంచి మంచి రైకలల్ల సఖియ కువరే, సఖియ కువరే మీరు సరస మాడరే, సఖియ కువరే మీరు సరస మాడరే.

జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు కర్నూలు మార్కెట్ రేట్స్. కర్నూలు మార్కెట్ యార్డ్లోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్వింటాల్ ఒకింటికి రూపాయల్లో ఇలా ఉన్నాయి. వేరుశనగ కనిష్ట ధర 6,497 రూపాయలు కాగా, గరిష్ట ధర 8,305 రూపాయలు. అయితే ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 8,215 రూపాయలు. ఇక ఆముదం 5,391 రూపాయలు కనిష్ట ధర కాగా, 6,111 రూపాయలు గరిష్ట ధరగా ఉంది. 6,066 రూపాయలు ఎక్కువగా అమ్ముడుపోయిన ధరగా ఉంది. వాము కనిష్ట ధర 5,004, గరిష్ట ధర 25,680 రూపాయలు. ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 16,812 రూపాయలు. ఎండు మిర్చి కనిష్ట ధర 15,99 రూపాయలు కాగా, గరిష్ట ధర 18,589 రూపాయలుగా ఉంది. ఇక ఎక్కువగా అమ్ముడుపోయిన ధరగా 14,299 రూపాయలుగా ఉంది. ఇక కందిపప్పు కనిష్ట ధర 2,820 రూపాయలు, గరిష్ట ధర 882 రూపాయలు. ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 892 రూపాయలు. మొక్కజొన్న కనిష్ట ధర 1,650 రూపాయలు, గరిష్ట ధర 2,002 రూపాయలు కాగా, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 1,869 రూపాయలు. ఇక మినుములు కనిష్ట ధరగా 5,592 రూపాయలు ఉండగా, గరిష్ట ధర 7,502 రూపాయలున్నాయి. ఇక ఎక్కువగా అమ్ముడుపోయిన ధరగా 6,012 రూపాయలుంది. కొర్రలు కనిష్ట ధర 1,632 కాగా, గరిష్ట ధర 1,632, అలాగే ఎక్కువగా అమ్ముడుపోయిన ధర కూడా 1,632. మీరింతవరకు కర్నూలు మార్కెట్ యార్డ్లోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్వింటాల్ ఒకింటికి రూపాయల్లో తెలుసుకున్నారు. ఇప్పుడు మరికొన్ని జానపద గీతాలు వింటారు.

0: జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ పల్లెసీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
2: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలామంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రత కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. 1 April 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం 1 April 2008 నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 అమలు చేయబడింది. 2014 మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు

చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది April 1, 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి ₹30 రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹30,000 వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు ముగ్గురు పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం ₹1,096.7 crore కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది March 31, 2011 నాటికి భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం ₹3,350 crore ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ వన్ క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు ₹100, సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరిన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య, దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది.
నమోదు తేదీ మరియు స్థానం

స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది.

బిల్లును అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్య రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర్య రేఖకు ఎగువన, దారిద్ర్య రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్తోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్

0: స్వాస్థ్య బీమా యోజన అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలా మంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ బి వెంకటేష్ బృందం ఆలపించిన జానపద గీతాలు.

0: ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.

మీరింతవరకు శ్రీ బి వెంకటేష్ బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:15 కాస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: అనంతపురం ఆకాశవాణి అనగానే నాకు బ్రాడ్కాస్ట్ పరంగా ఓనమాలు నేర్పించిన కేంద్రంగానే నేను భావిస్తాను. ఇప్పుడు పదవి విరమణ చేసి ఉండవచ్చు. నిజానికి అనంతపురం ఆకాశవాణి వస్తోందన్న విషయము నాకు తెలిసింది చాలా తమాషాగా. నేను గోవాలో పనిచేస్తున్నాను ట్రాన్స్మిన్ ఎగ్జిక్యూటివ్ గా. ఓ రోజు హిరేమెట్ దగ్గర కూర్చున్నాను, ఆయన ఇంగ్లీష్ టాక్స్ చూసే ఫిక్స్. వారు పోస్ట్ ఉత్తరాలు చూస్తూ, వేణు మీ ఊర్లో రేడియో కేంద్రం వస్తోంది అని ఆయన అన్నాడు. అంటే టెక్నీషియన్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్న ఒక కాగితంలో అనంతపురం ఆకాశవాణిని ఒక పేరు కనబడింది. ఆయన చెప్పడంతో అది 1990 or 89 అయి ఉండవచ్చు. అప్పుడు అనంతపురంలో ఆకాశవాణి వస్తుందా అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే జనసామాన్యాన్ని భాగస్వాములుగా చేసుకుని సాగే సాంస్కృతిక వ్యవస్థలకు చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. అది పత్రిక కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు. కనుక ప్రజలు మమేకం అవుతారు, దాంతో కలిసి పనిచేస్తారు, దాంతో అంతర్భాగంగా వాళ్ళు ఆనందంగా సేవలు అందిస్తారు. అలాగా ఆ రోజు నేను అనంతపురంలో పనిచేస్తాననే విషయం నాకు స్ఫురించలేదు, ఆశించలేదు. అయితే మా ఊర్లో కూడా ఆకాశవాణి వస్తోంది అని ఆనందపడడం జరిగింది. అప్పటికే నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పట్లో నేను అక్కడ భాష తెలియని కేంద్రం, అంటే మరాఠీ, పోర్చుగీసు, కొంకణి, ఇంగ్లీషు, హిందీ ప్రసార భాషలుగా ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాను. అక్కడ ఇంగ్లీషు క్యాంపస్ ఫోకస్ అనే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నేను, త్రిపాఠి. అయితే అందులో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవు, ఎందుకంటే అక్కడ యాక్సెంట్ వేరు, మనం మాట్లాడే పద్ధతి వేరు. అందువల్ల అటువంటి సాహసం చేయలేదు. నేను 1991 ఏప్రిల్ 11 అనంతపురం వచ్చాను. అంటే 3 ఏళ్ళు గోవాలో పనిచేసి అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలెక్షన్ వస్తే ఆ కేంద్రం నుంచి రిలీవ్ అయి వెంకటాద్రి ట్రైన్ ఎక్కి నేరుగా అనంతపూర్ వచ్చాను. అనంతపూర్ వచ్చినప్పుడు కేవలం ఒక్క స్టేషన్ డైరెక్టర్ పద్మనాభరావు గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, కొందరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉన్నారు, ఇంతే. అప్పటికి రేడియో కేంద్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న సమాచారం కూడా ఏం లేదు. ఆయనేమో కొత్తగూడెం స్టేషన్ లో పనిచేసి వచ్చారు. నేను అక్కడ రాగానే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య అనుకుంటా, వాళ్ళ ముగ్గురు ఉన్న గదిలో నేను సర్దుకుని పని మొదలు పెట్టాము. ఇది నేపథ్యం. కొత్త అనౌన్సర్ల నియామకం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ అయిపోయిన కాగితాలతో ఫైల్ ఢిల్లీ వెళ్ళింది, ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంతలో May 22 ఆకాశవాణి మొదలవుతుంది అనంతపురం స్టేషన్. మరో 4 స్టేషన్లతో కలిసి, అంటే 4 స్టేషన్లు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవి అని వర్తమానం రావడంతో, కొందరిని ప్యానెల్ లో ఉన్న వారు ఎవరో పద్మనాభరావు గారికి తెలుసు కనుక వారు కొందరిని ఎంపిక చేసి క్యాజువల్ ఓనర్స్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని సిద్ధం చేశాము. అలాగే కడప నుంచి గోపి గారు ఒక 15 రోజులు డెప్యుటేషన్ మీద వచ్చారు. వారు అనౌన్సర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఆకాశవాణి మొదలవుతుంది అనగానే పత్రికల నుంచి, లోకల్ ప్రముఖుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా నేనున్నంత కాలం ప్రతిరోజు రేడియో ప్రసారాల వివరాలు చాలా వివరంగా 3 ప్రధాన పత్రికలు కూడా ప్రచురించేవి. కాశీపతి గారు, సాయినాథ్, అలాగే కృష్ణమూర్తి ఇలాంటి పాత్రికేయ మిత్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పేర్లు నాకు గుర్తు రావడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ల క్రితం విషయం కదా. అలాగే నేను అనంతపురంలో కాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇష్యూ చేసిన కాంట్రాక్టు 7 యంగ్ అన్నది. అంటే అది అనంతపురం ఆకాశవాణి ప్రసారం కోసం కాదు, హైదరాబాద్కి అనంతపురం ఆకాశవాణి తరఫున 7 యంగ్ అన్న కవిత చదువుతారు. అయితే ఆయన్ని పంపడానికి కాంట్రాక్ట్ ఇష్యూ చేయాలి. అంటే కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ కి నేను కాంట్రాక్ట్ ఇష్యూ చేయడం అనేది అది మొట్టమొదటి జరిగింది. ఇక సంసిద్ధం అవుతున్నప్పుడు ఎఫ్పిసి అంటే ఏ టైంలో ఏ కార్యక్రమం ప్రసారం అవ్వాలా అన్న వివరాలు తెలియజేసే పట్టిక, అంటే ఏ గంటలకి ఏ ప్రసారం అవుతుంది. అప్పట్లో కేవలం 3.5 గంటలు మాత్రమే ప్రసారాలు ఉండేవి, సాయంకాలం 6 గంటలు.

మొదలయ్యి 9:30కి ముగిసేవి. వార్తల బులెటిన్లు కూడా ఎక్కువ ఉండేది కాదు. 6 గంటలకు 5 నిమిషాల వార్తలు, తర్వాత 6:30కి ప్రాంతీయ వార్తలు, 7:10కి వార్తలు, అంటే ఆ 10-15 నిమిషాల బులెటిన్స్ ఇంతే. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమం ఉండేది, అలాగే ఒక 1 గంట సినిమా పాటలు ఉండేవి, 1/2 గంట హిందీ సినిమా పాటలు ఉండేవి. వెరైటీ ప్రోగ్రామ్స్ ని జానపద సంగీతం, హరికథ, బుర్రకథ ఇలాంటివి 1/2 గంట కార్యక్రమాలు ఉండేవి. అలా కాకుండా 1/2 గంట ప్రోగ్రామ్స్ అవి ప్రతిరోజు ఉండేవి. ఇది స్థూలంగా అప్పుడు పనిచేసిన షెడ్యూల్. రేడియో స్టేషన్ మొదలవుతుంది అని వర్తమానం రాగానే మేము ఇంకొంచెం త్వరపడ్డాము. May 2వ వారమో మొదటి వారంలోనో పద్మనాభరావు గారు ఒక ముహూర్తం నిర్ణయించి ఆ రోజు నుంచి మనం లాంఛనంగా రికార్డింగ్లు ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆ రోజు అనంతపురం మున్సిపల్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ప్రారంభకులుగా వచ్చారు. ఆ రోజు నుంచి రికార్డింగ్స్ ప్రారంభించాము. పుష్పరాజు, పోతన్న, అమృత వీళ్ళు ఉన్నారు, గోపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతలో ఎం హరి ఆయన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా బదిలీ మీద వచ్చారు. ఇది అప్పటి వ్యవస్థ. అయితే ఇక్కడ ఏమైందంటే, May 21న రాజీవ్ గాంధీ శ్రీపెరంబూరు దగ్గర ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆయన హత్యకు గురయ్యారు. దాంతో మార్నింగ్ 7 రోజులు ఉంటుంది కనుక అనంతపురం ఆకాశవాణి ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది, మిగతా 4 గంటలతో పాటు. అంటే May 22 జరగలేదు, దాని బదులు May 29కి మార్చారు. అంటే మార్నింగ్ టైం 7 రోజులు అయిపోతుంది. సో May 29న ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఆ రోజు వై కాశీపతి అంటే ప్రముఖ జర్నలిస్టు, అలాగే జానపద కళాకారులు అమలుదిన గోపీనాథ్, లలిత కళా పరిషత్ సెక్రటరీ నరసింహమూర్తి, సాధన పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు ఇలాంటి పెద్దలంతా వచ్చారు. వీళ్ళంతా కంట్రోల్ రూమ్ లో వాళ్ళు ఉండగా గోపి గారు ప్రారంభం అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు అలాగా మొదలైంది. అయితే ఆ రోజు ఒక తమాషా జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపి పరపరగా వచ్చారు స్టూడియో నుంచి నా గదికి. అంటే అప్పటికి నేను ఒక్కడనే ప్రక్తిని, పద్మనాభరావు గారు జోక్ చేసేవాళ్ళు, ఏకోపాధ్యాయ పాఠశాల లేక ఏకపెక్స్ స్టేషన్ అనేవారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు, సార్ సిగ్నేచర్ ట్యూన్ లేదు, ఏం చెయ్యాలి అని. నిజానికి ఏంటంటే రేడియో స్టేషన్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా సులువుగా గుర్తుపట్టేట్టు ఒక సంగీతాన్ని మనం ఇస్తాము. అదేంటంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని గుర్తుపట్టడానికి, కార్యక్రమం బిగినింగ్ ఎవరూ మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో సిగ్నేచర్ ట్యూన్ ని ప్రసారం చేస్తారు. అయితే అది లేని విషయము అంతవరకు ఎవ్వరూ గమనించలేదు. చాలా హడావుడి జరుగుతోంది, కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాము, కానీ సిగ్నేచర్ ట్యూన్ విషయము ఎవరికి గుర్తు రాలేదు. మనం కడప నుంచి ఆ రికార్డింగ్ తెప్పించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కడప దగ్గరలో లేదు, మనకి టెలిఫోన్ మెసేజ్ కూడా అంత స్లోగా ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు వెళ్లి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రసారాలు ఏదైనా ఉంటే వెతికితే ఆ ప్రసారాల ముందు సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది అని ఆలోచన వచ్చి అక్కడ స్కాన్ చేశాము. సిగ్నేచర్ దొరికింది, దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేసుకుని వాడుకున్నాం. అప్పట్లో రేడియోని పాపులర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎఫ్ఎం రేడియో సెట్లు దొరికేవి కాదు, ఇది ఒక సమస్య. ఎఫ్ఎం సెట్ను అందుబాటులోకి తేవడం అనేది అక్కడ చాలా కీలకమైన విషయంగా ఉండేది. కొన్ని రోజులకి రమణమూర్తి గారు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. విద్యాలంకర్ కళాకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చారు. అంతలో వై శ్రీనివాస్ లు, విజయరాఘవ రెడ్డి, డి మురళి ట్రాన్స్ఫర్ ఎగ్జిక్యూటివ్స్ గా వచ్చి చేరారు. యాదిరెడ్డి అని లైబ్రరీ నుంచి చేరారు. పోతన్న, అమృత, పుష్పరాజు వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ పూర్తి సిబ్బందితో ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, రేడియో స్టేషన్ ఉన్న ప్రాంగణంలో గార్డెన్ బాగా ఉండాలి అని పద్మనాభరావు మొదటి నుంచి చెప్పేవారు. దాంట్లో అందరికీ ఆసక్తి ఉండేది. ఆ DFO కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి చాలా రకాల మొక్కల్ని మేము అక్కడ ఏర్పాటు చేశాము. నీళ్లు సమస్య ఉంది, దానికి తగ్గట్టు పరిష్కారాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత దశలో అక్కడ ఒక నందిని ఏర్పాటు చేయడం, బళ్ళారి రాఘవ, రాళ్లపల్లి అనంతకృష్ణ మోహకృష్ణదేవరాయ ఎయిర్పోర్ట్ పెట్టడం, జిల్లా మ్యాప్ పెట్టడం, అది జరిగింది. అలాగే రోంత ఇనిపొప్ప అనే కార్యక్రమం ఆర్వేటి శ్రీనివాసులు ఉన్నప్పుడు మొదలెట్టాం. అంటే లోకల్ మాండలికంతో కార్యక్రమం చేసేవాళ్ళం. అది ఆయనే పార్టిసిపేట్ చేసేవారు, ఆయనతో పాటు ఇంకొకరు తోడు ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా అదే చావడి అని మారినట్టు గుర్తు.
ఇక సిబ్బంది బదిలీల్లో ఉంటారు కనుక మారుతున్నా.

0: సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ సమయంలో నేను పనిచేసే కాలంలో కీలకమైన సంఘటనలు ఏంటంటే, అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు 75 ఏళ్ళైన సందర్భం, ఎస్కే యూనివర్సిటీకి 10 ఏళ్ళైన సందర్భం, ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్న జేఎన్టీయు అనంతపూర్గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు 45 ఏళ్ల సందర్భం. ఈ మూడు సందర్భాలను పురస్కరించుకుని మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినట్టు గుర్తు. దీనికి తోడు ప్రతి సంవత్సరం నవంబర్ 22న సత్తాయి యూనివర్సిటీ కాన్వకేషన్ ఉండేది, అది కూడా రెగ్యులర్ గా చేసేవాళ్ళం. సూక్తి సుధ అనే మాటను ఆరువేడి శ్రీవత్సుల కాలంలో వినదగు మాట అనే పేరు మార్చాము. అలాగే సేద్యపు శుద్ధులు అని కూడా పొలం కబుర్లు అప్పుడే మార్చినట్టు గుర్తు. అలాగే ప్రతి వారం ఒక కథానిక 2 కవితలు ఉండేట్టు చూసుకునేవాడిని. ప్రతి వారం సైన్స్ ప్రోగ్రామ్ ఉండేది. ప్రతి వారం సాహితీ వేదిక అని సాహిత్య సంబంధమైన ప్రసంగం ఉండేది. అది కాకుండా ప్రసంగ వేదిక అని చారిత్రక, సాంస్కృతిక, ఇలాంటి శిలార్థిక ఇలాంటి విషయాలతో ఇంకో ప్రసంగం కానీ ఇంటర్వ్యూ కానీ ఉండేది. తర్వాత 2004 ముందు అంటే 2002-2004 మధ్య ఒక 1.5 సంవత్సరం పాటు నేను పనిచేశాను. అప్పుడు ఎస్ఎస్ అంజనప్ప ఉండేవారు, సుభాను శాస్త్రి అనౌన్సర్లుగా ఉండేవాళ్ళు, అసలుగా రమణమూర్తి హరి ఉండేవాళ్ళు, ప్రెక్సర్ మాత్రం వాళ్లే ఉండేవాళ్ళు, వై శ్రీనివాసులు, మురళి, రాఘురెడ్డి. ఆ సమయంలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. అదేంటంటే స్థానిక చరిత్రను, కళలను ప్రతిబింబించే రీతిలో అనంత కళారూపాలు అనే పేరుతో ఒక 24 కళారూపాలని మళ్ళీ గోపీనాథ్ పరిచయం చేశాడు. ఆయన మళ్ళీ పుస్తకరూపంలో తెచ్చాడు. అది దానికి తొలి ఇనిషియేటివ్ అంటే బీజం మన ఆకాశవాణి ద్వారానే పడింది. అలాగే ఆకాశవాణి ఎదురుగా ఉన్న ఓటీఆర్ చాలా పెద్ద సంస్థ, అది బ్రిటిష్ కాలంలో వచ్చింది, భారతదేశంలో ఏకైక సంస్థ, అది ఆయిల్ షీట్స్ మీద ఉన్న సంస్థ, అది 1945లో వచ్చింది. దానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప పరిశోధనలు ఆ సంస్థలో జరిగాయి, మరీ ముఖ్యంగా సద్దేశాయి తిరుమలరావు గారు పనిచేసేటప్పుడు. అందుకని అజీముద్దీన్ గారితో ఒక 6 డేజీ ఇంటర్వ్యూలు మొత్తం ఆ సంస్థ చరిత్రను చెప్పే విధంగా నేను ప్రణాళిక చేసి రికార్డ్ చేశాను. అది గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే లేపాక్షి, హేమావతి, రత్నగిరి ఇలాంటి పేర్లు కార్యక్రమాలకి పెట్టాము. అంటే స్థానిక కళా సంపదను, కళా కౌశలాన్ని గుర్తు చేస్తూ వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఆయన చెప్పారు. అది మనం ప్లాన్ చేశాము. మరీ ముఖ్యంగా లేపాక్షికి అయితే విజయవాడ నుంచి సిగ్నేచర్ ట్యూన్ అంటే అడవి బాపరాజు పాట ఒక పల్లవిని సిగ్నేచర్ ట్యూన్ గా వాడాను. ఇలాగా అనంతపురం ఆకాశవాణి బోరెడు విషయాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు 3.5 దశాబ్దాల క్రితం విషయాలు, నాతో ముడిపడి ఉన్న విషయాలు మీతో పంచుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ రేడియో వ్యవస్థ ఏర్పడి చరిత్ర సృష్టించడం మొదలై 9 దశాబ్దాలైన సందర్భంగా మనం ఈ విషయాలు చెప్పుకోవడం, మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి అనంతపురం ప్రస్తుత సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
4: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
3: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
4: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
3: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్ సైప్రస్ దేశాలు న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు.
1: సైప్రస్ భారత్ కే టాప్ 10 ఇన్వెస్టర్స్ మే సే ఏక్ హై. పిచ్లే ఏక్ దశక్ మే సైప్రస్ సే భారత్ మే నివేశ్ లగ్భగ్ డబల్ హువా హై. దోనో దేశో కే బీచ్ ట్రస్ట్ బడా హై. భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సే తమామ్ నయీ సంభావనాయే బనీ హై. ఇస్కా లాభ్ ఉఠాతే హుయే హమ్ అగ్లే 5 వర్షో మే ఇస్ ఇన్వెస్ట్మెంట్ కో ఫిర్ సే డబల్ కర్నే కా లక్ష్య రఖ్ రహే హై.
0: 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతా వ్యవస్థను అభివృద్ది చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బీఎస్ఎఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ సరిహద్దును మరింత దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో డ్రోన్లు, రాడార్లు, కెమెరాలు, ఇతర సాంకేతిక వనరులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశంలో సమగ్రమైన ఏకీకృత భద్రతా వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు, నిఘా సంస్థలు, స్థానిక పరిపాలన మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా 1965లో 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ ఈ రోజున దాదాపు 270,000 మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా అవతరించిందని హోంమంత్రి తెలిపారు.
1: आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय, ड्रोन, रडार, आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ एक स्मार्ट बॉर्डर के प्रोजेक्ट को लेकर देश के सामने आएगा.
0: దేశవ్యాప్తంగా వయోవృద్ధుల కోసం సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడానికి జీవన్ జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. జీవన్ మొబైల్ అప్లికేషన్ వయోవృద్ధుల అవసరాలు, ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో అనేక రకాల ఫీచర్లతో అందిస్తుంది. వీటిలో ప్రభుత్వ పథకాలు

0: సంక్షేమ కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, వృద్ధాశ్రమాల వివరాలు వంటివి ఉన్నాయి. వృద్ధ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాట్ఫామ్ను సరళమైన తీరులో రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగనున్న 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 19వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో చేరనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో గత 4 రోజులుగా దేశ విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఇది 265 గిగావాట్లకు పైగా ఉండగా, సోమవారం, మంగళవారాల్లో డిమాండ్ వరుసగా 257, 260 గిగావాట్లకు పైగా ఉంది. సాధారణంగా పగటిపూట గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఏర్పడుతుందని తెలిపింది. తీవ్రమైన వేసవి కారణంగా అవసరమైన మేరకు విద్యుత్తును సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో దేశ ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 4-5 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 5వ రోజు కూడా రాష్ట్రంలోని బందా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివేల్ ఓవర్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 6 to 7 డేస్. వార్మ్ నైట్ కండిషన్స్ ప్రివేల్ ఇన్ ఐసోలేటెడ్ పాకెట్స్ ఓవర్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఈస్ట్ మధ్యప్రదేశ్ అండ్ విదర్భ. నౌ విల్ సీ ద అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ 2026. యాజ్ ఇన్ ద ఫిగర్ నార్థర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ కంటిన్యూస్ టు పాస్ త్రూ ద సేమ్ ప్లేస్ యాజ్ యెస్టర్డే, బట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ టు సమ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ.
0: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 పాయింట్లు లాభపడి 75,415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.60 పాయింట్లు పెరిగి 23,719 వద్ద ముగిసింది. 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా

0: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు లలిత గీతం వింటారు. పిని ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కాస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8:09 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. హలో కర్నూలు ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాపేట నుంచి.
0: నరేష్ గారు, కాస్త గ్యాప్ తీసుకోవచ్చుగా
1: మేడం? వారం అయింది మేడం,
0: నిన్న కూడా చేశారు. ఈసారి గ్యాప్ తీసుకోవాలి మరి. ఓకే, చెప్పండి ఏ సినిమా నుంచి వింటారు పాట
1: మేడం? అల్లరి ఫ్రీడమ్ మేడం. అల్లరి నుంచి ఏం పిల్లది ఎంత మాట అన్నది అనే పాట మేడం.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినిద్దామా?
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: పెంచాల మండలం మేడం, చెమన్నగర్ గ్రామము, ఆనంద నిలయంలో పాట ఏంటి మేడం?
0: మీ పేరు చెప్పాలి.
1: నా పేరు మహమ్మద్, మహమ్మద్ మేడం.
0: అందులో ఆనంద నిలయంలో ఏదండి మహమ్మద్ గారు?
1: 10 మందిలో ఉన్న పాట పడిన అంకితం ఒకరికేనమాట.
0: ఓకే అండి, మీ పాట వచ్చేస్తుంది, మరి వినిద్దామా?
1: థ్యాంక్ యూ మేడం, అందరికోసం మేడం.
0: ఓకే అండి, అందరికోసం పాట.

0: రాత్రి అల్లా నేరేడు చెట్టు కింద ఇవి ఉన్నాయండి.
1: అది కాదు మేడం, ఫస్ట్ పార్ట్ అంటు మేడం.
0: ఆహా, మీరు చెప్పిన వర్డ్స్తో లేదన్నమాట. ఇంద్రధనుసు, చుప్పనాతి చంద్రుడు, ఆ సాంగ్స్ ఉన్నాయండి.
1: అవునులే మేడం.
0: ఏది వేయమంటారు అంటే, మీరు చెప్పిన వర్డ్స్ ఇక్కడ లేవన్నమాట, అందుకోసం.
1: ఫస్ట్ పాట మేడం, గజ దొంగలేనా ఫస్ట్ పాట అదే మేడం. గోల్డ్ మ్యాన్, గోల్డ్ మ్యాన్ అనే పాట ఉంది మేడం.
0: ఓకే అండి, కాకపోతే ఆ పేరుతో ఇక్కడ ఫీట్ చేయబడలేదన్నమాట, అందుకోసం.
1: ఓకే మేడం, ఓకే.
0: ఏదైనా పర్లేదా?
1: ఏదైనా ఒక పాట.
0: ఓకే అండి, మీకోసం గజ దొంగ సినిమా నుంచి పాట.
1: గజ దొంగ, ఓకే
0: ఓకే అండి,
1: ఓకే మేడం.

0: हेलो हेलो कानूल एफएम। हेलो
1: हेलो, नमस्ते मैडम.
0: नमस्ते अंडी, చెప్పండి। హలో మీ
1: చెప్పండి మేడం.
0: పేరండి?
1: నా పేరు సావిత్రి అండి.
0: సావిత్రి గారు ఎక్కడి నుంచి?
1: వన్ టౌన్ కర్నూలు.
0: వన్ టౌన్ కర్నూలు. ఓకే, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
1: శ్రీకృష్ణ అర్జున యుద్ధం నుంచి ఒక సాంగ్ వినాలనుకుంటున్నాను.
0: శ్రీకృష్ణార్జున యుద్ధం వింటుంటారా అండి రేడియో?
1: వింటున్నందుకే మేడం కాల్ చేసింది.
0: అంటే ప్రోగ్రామ్స్ అన్నీ వింటుంటారా? ఏ ఛానల్స్ అవి ఉంటాయి కదా అలా?
1: లేదు మేడం, ప్రోగ్రామ్స్ అన్నీ వింటుంటాం.
0: ఏ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం అండి?
1: అదే నైట్ ఈ టైం సాంగ్స్ వస్తాయి కదండి, అవి అంటే చాలా ఇష్టం.
0: సాంగ్స్. ఓకే అండి, మీరు కోరిన సినిమాలు పాట ఏదొకసారి. శ్రీకృష్ణార్జున యుద్ధంలో.
1: అదే వేయి శుభం.
0: ఓకే అండి, వేయి శుభములు పాట వచ్చేస్తుంది, వినిద్దామా?
1: ఓకే మేడం, అందరి కోసం మేడం.
0: ఓకే అండి, అందరు.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, పేరండి?
1: అందుపాటు నుంచి మహమూద్ మాట్లాడుతున్నాం మేడం.
0: చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
1: నా జన్మలో ఎవరివో నువ్వెవరు అనే.
0: ఏదండి సినిమా పేరు?
1: పునర్జన్మ మేడం.
0: పునర్జన్మ,
1: అవును మేడం. ఎవరివో నువ్వెవరు అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే అండి, మీ పాట వచ్చేస్తోంది, మరి వినేద్దామా?
1: మంచిది మేడం, అందరి కొరకు మేడం.
0: ఓకే అండి, అందరికోసం. ఓకే అండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో,
1: హలో,
0: కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం. మేడం,
0: నమస్తే అండి.
1: హలో
0: హలో
1: మేడం, మాది సత్సాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ నుంచి. నా పేరు ఓబ్లేస్.
0: ఓబ్లేస్ గారు, చెప్పండి
1: మేడం.
0: ఏ సినిమా నుంచి వింటారండి
1: మేడం? అక్క బావ నచ్చాడుందా?
0: బావ నచ్చాడు అనేది ఒకటి ఉందండి.
1: అక్క బావ నచ్చాడు,
0: అది బావ నచ్చాడు అనుకుంటా అండి. అదే నాగార్జున సిమ్రాన్ వాళ్ళు ఉండదు కదా, బావ నచ్చాడు అది సినిమా పేరు.
1: అందులో పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినిద్దాం.
1: ఓకే మేడం, ధన్యవాదాలు.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హలో
1: హలో అక్క, నేను మీతో మాట్లాడాను, నేను కొత్త ఫోన్ కట్ చేసాను, వద్దు ఏం మాట్లాడలేదు.
0: హలో హలో కర్నూల్ ఎఫ్ఎం.

హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? మల్లికార్జున్ గారు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు? లాస్ట్ కాలర్ మీరే. అందులో అండి. ఓకే అండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

ఆకాశ శివని కర్నూల్ కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం. ఇవాళ ఈ కార్యక్రమంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వారి

0: ఇట చేసావంటే నేను అసలు వెళ్ళను.
1: ఎళ్ళమాక, ఉండు, హాయిగా చూసుకుంటా.
0: ఇగో అట్టానా ఉంటే వెళ్ళిపోతాను.
1: సరే వెళ్ళు.
0: ఆ వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు?
2: నడుమే ఉయ్యాలా?

0: నేనే. నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదూ.
1: అసలు నువ్వు అంటే నేను వచ్చేదానే కాదు.
0: అయితే బయలుదేరు.
1: వెళ్తున్నాను.
0: ఎల్లు.
1: అయ్యో రామా, వెళ్తున్నాను కదా. ఏంటి నన్ను అడక్కి డప్పేస్తున్నావు?
0: లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు.
1: ఇదిగో.

మీరు విన్న ఈ పాటలు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వారి అవునన్న కాదన్న చిత్రంలోనివి. ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చారు కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్, గాయని గాయకులు శంకర్ మహదేవన్, కెఎస్ చిత్ర, కేకే ఉషా, యేసుదాస్, ఎస్పి చరణ్ బృందం. ఇంతటితో ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.

కార్యక్రమంలో ముందుగా లక్ష్మీ కటాక్షం చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం వినండి.

ఇది ప్రస్తావన. ఇక మేము ప్రదర్శించబోయే సీతారావణ సంవాదం అనే సంగీత రూపకం యొక్క

అదిగో రావణ బ్రహ్మ అరవించినాడు, అదిగో రావణ బ్రహ్మ అరవించినాడు. లీలగా పది తలలుగా పుడమిపై తెలుగులీరేగా, లీలగా పది తలలుగా పుడమిపై తెలుగులీరేగా, వేగా దేవేగా దేవేగా దేవేగా. అదిగో రావణ

0: గగచర ములు గుప్పిల్చినాడు, అయ్యయ్యో నాతను నుప్పిల్చినాడు, అయ్యో
1: అయ్యో
0: అయ్యయ్యో.

శ్రోతలు అలనాటి మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెండ్యాల సంగీత నిర్వహణలో ఏఎం రాజా జిక్కి ఆలపించిన గీతం ఇది. ఎమ్మెల్యే చిత్రం కోసం వినండి.

0: రామతిలక ఓయ్ పంచవన్నెల రామతిలక పోతున్నాం పంచవన్నెల రామతిలక.
1: సత్యం సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన గీతం ఏంటంటే దేవుడమ్మ చిత్రం నుండి.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట చంద్రహారం చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పి కోమలతో కలిసి ఆలపించింది. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో 11:05కు ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు.